శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 5 సెకన్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో ఏ వెంకట సుబ్బయ్య గారు అందించే మహితోక్తులు విందాం.
2: వెలది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత అనెడు సప్తవ్యసనముల చనదు తగుల. ఇది మనిషికి ఉండే వ్యసనాల్ని గుర్చి చెప్పే పద్యం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన పద్యం. మనిషికి వ్యసనాలు ఏడట అవి వ్యభిచారం, జూదం, మద్యపానం, వేట, వాక్పారుష్యం అంటే నోరు పారేసుకోవడం, కటువుగా మాట్లాడడం, దండపారుష్యం అంటే రెచ్చిపోయి అతిగా దండించడం, డబ్బు వృధా చేయటం. ఈ ఏడింటినీ వ్యసనాలుగా, త్యజించదగిన అలవాట్లుగా, నిందించదగిన చెడుగుణాలుగా పెద్దలు పేర్కొన్నా వీటిలో ఈనాటికి ఎక్కువ వ్యాప్తిలో ఉండేవి మొదటి మూడే, వెలది, జూదం, పానం. వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి ఎక్కువ చెరుపు చేసేవి కూడా ఈ మూడే. నైతిక దృష్టిలోనేగాక చట్టం దృష్టిలో కూడా ఈ మూడే ఎక్కువ నేరాలు. సమాజంలో ఎక్కువ గోప్యంగా జరిగేవి కూడా ఈ మూడే. అయినా వీటిలో తక్కువ గోప్యంగా జరిగేది జూదం. మహాభారతంలో ధృతరాష్ట్ర మహారాజు ఒక మణిమయ మహాసభని నిర్మించి అందులో కౌరవులు, పాండవులు జూదమాడడానికి అనుమతించాడు. ఆ జూదమే మహాభారత కథను ఒక చిత్రమైన మలుపు త్రిప్పి మహాభయంకరమైన యుద్ధానికి త్రోవదీసింది. కురువంశానికేగాక ఆనాటి సమాజానికి కూడా ఎంతో చెరుపు చేసింది. వ్యసనం ఏదైనా సరే అది మనిషి మనస్సులోని ఒక బలహీనత, ఒక వెలితి. వ్యసనం తప్పని మనిషికి తెలుసు. జూదం ఆడకూడదని, అది నేరమని, అది వ్యక్తిని, అతని కుటుంబాన్ని పీల్చి పిప్పి చేస్తుందని, ఎంతో విలువైన కాలాన్ని వృధా చేస్తుందని, ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును, ఆస్తిపాస్తులను హరించి వేస్తుందని, ఎంతగానో కాపాడుకోవలసిన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుందని, అనేక సమస్యలకు ఆలమాలమవుతుందని తోటి జూదరులలో అసూయాద్వేషాలు రెచ్చగొట్టి తగాదాలు తెస్తుందని జూదగాడికి తెలియదా? మొదట్లో తెలియకుండా కొంత అనుభవించాకైనా తెలియదా? అయినా జూదగాడు జూదమ్మానడు. ఒక్కోసారి కట్టుకున్న భార్య మీద, కన్నబిడ్డల మీద, కొలుస్తున్న దేవుడి మీద ఒట్టు పెట్టుకుని చెంపలేసుకుని జూదగాడు ఇక జీవితంలో జూదమాడను అంటాడు. మళ్లీ జూదమాడే మిత్రుడు పిలిస్తే చాలు, చాటుమాటుగా వెళ్లి జూదమాడుట. వ్యసనానికి ఉండే ఆకర్షణ అలాంటిది. అందుండి బయటపడాలంటే మనిషికి గొప్ప మనోబలం ఉండాలి, స్థిర నిర్ణయం ఉండాలి. జూదానికి పందెం ప్రాణం. అది లేకుంటే జూదానికి పసేయలేదు. గాలానికున్న ఎర చేపను ఎలా ఊరిస్తుందో జూదానికున్న పణం జూదర్ని అలా ఆకర్షిస్తుంది. ఓడిపోయే కొంది ఆశను అంతకంత అధికం చేస్తుంది. కొందరు పందెం లేకుండా కేవలం కాలక్షేపానికే జూదం ఆడుతారు. అయినా కాలాన్ని వృధా చేసుకునే పద్ధతి ఇంతకంటే ఇంకొకటి ఉండదు. కొందరు శ్రమపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో జూదమాడుతారు. ఇది ఏదో అందుకోవాలని ఊబిలో దిగినట్లే. అందుకోవటం మాట ఎలా ఉన్నా దిగబడటం మాత్రం ఖాయం. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ప్రయోజనాలు పొందాలని క్లబ్బుల్లో చేరి జూదర్లవుతున్నారు. ప్రయోజనాల మాట ఎలా ఉన్నా వాళ్ళు వ్యసనానికి బానిసలవుతున్నారు. ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రబలి మన దేశంలో ఆడవాళ్లు కూడా క్లబ్బుల్లో చేరి జూదం ఆడుతున్నారు. ఇతర వ్యసనాలకు కూడా బానిసలవుతున్నారు. మగవాళ్లలో జూదానికి బానిసలై ఆస్తులు కోల్పోయేవాళ్లకు పూర్వకాలం నుండి పెద్దలు ధర్మరాజును, నలమహారాజును గుర్తు చేసుకుని బుద్ధి తెచ్చుకోండని హితవు చెబుతుండేవారు. కానీ ఈ రోజుల్లో జూదమాడే ఆడవాళ్లకు గుర్తు చేయడానికి మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో మహిళలెవ్వరూ లేరే. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వాలు వ్యసన నిరోధక చట్టాలను గట్టిగా అమలుపరిచి వ్యసన పరుల విషయంలో గట్టిగా వ్యవహరించటం మంచిది. వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను స్వచ్ఛంద సంస్థలు, ప్రసార సాధనాలు ఒక ఉద్యమ స్ఫూర్తితో విస్తృతంగా ప్రచారం చేయటం చాలా అవసరం.
0: మరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో ఏ వెంకట సుబ్బయ్య గారు అందించిన మహితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్ నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్రే, డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఏదైతే విఆర్ఐ స్కూల్స్, ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే కోమలు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ఐ స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్దికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
3: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీలు హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలున్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అసోం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభిరామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్దికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909 కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20వ తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్దమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ది పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. సంసదః ప్రావృట్ సత్రం అద్యారభ్య అగస్త మాసస్య 13 దినాంక పర్యంతం ప్రచలిష్యతి. పంచవింశతి దినానాం సత్రేస్మిన్ 21 ఉపవేశనాని భవిష్యంతి. सत्रे अनेकानि महत्वपूर्णानि विधेयकानि चर्चायै अंगीकरणाय च उपस्थापितानि भविष्यन्ति इत्यपेक्षते। अद्य लोकसभायां सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या संशोधन विधेयकं 20-26, राज्यसभायां च राष्ट्रिय सम्मानस्य अपमान निवारणस्य संशोधन विधेयकं 20-26

0: व्यवस्थाप्येते। सहैव जन्म मृत्यु पंजीकरण संशोधन विधेयकम्, आयकर संशोधन विधेयकम्, सूक्ष्म लघु मध्यम उद्यम विकास संशोधन विधेयकम्, विंशति षड्विंशति चेत्येतानि अपि प्रावृट सत्रेस्मिन् उपस्थापितानि भविष्यन्ति। प्रावृट सत्रस्य पूर्व संध्यायां ह्यः सर्वकारेण संसद भवने सर्वदलीयोपवेशनम् आहूतम्। सम्मेलनस्य अध्यक्षः रक्षामंत्री राजनाथ सिंहः आसीत्। अस्यां सभायां चत्वारिंशत् राजनैतिक दलानां 50 तोप्यधिकाः नेतारः उपस्थिताः आसन्। सभायाः अनन्तरं प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् संसदीय कार्यमंत्री किरेन रिजिजुः सर्वान् राजनैतिक दलान् संसदः कार्याचरणं निर्विघ्नं प्रचालयितुं प्रमुख विषयेषु रचनात्मक चर्चासु भागग्रहीतुं च आग्रहम् अकरोत्।
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं। मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था। लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे।
0: लोकसभायाः अध्यक्षः ओम बिरला वर्यः ह्यः लोकसभायाः व्यापार परामर्श समितेः सभायाः अध्यक्षताम् अकरोत्। सभायां सर्वकारस्य प्रतिनिधि सदस्याः अपि च विभिन्नानां राजनैतिक दलानां च सदस्याः सत्रावधौ प्रस्तावितस्य विधेयकेषु अन्येषु च कार्येषु विचाराणाम् आदानं प्रदानं कृतवन्तः। श्री बिरला वर्यः रचनात्मक विचार विमर्शाणां सार्थक सहभागित्वस्य सर्वोच्च संसदीय परंपराणां पालनस्य च महत्वमपि अधोरेखितवान्। दिल्ल्यारक्षिबलेन स्पष्टीकृतं यत् अद्य आरभ्यमाणस्य संसद सत्रस्य दृष्ट्या नवदिल्लीमण्डले कस्यापि विरोधयात्रायाः प्रदर्शनस्य च अनुमतिः न प्राप्तास्ति न प्रदत्तास्ति। सामाजिकान्तर्जालीय पटले दलेन उक्तं यत् अस्मिन् क्षेत्रे भारतीय नागरिक सुरक्षा संहिता 23-2003 धारा 63-शतम् अनुवर्तितास्ति, अतः जंतर मंतर क्षेत्रं विहाय अस्मिन् क्षेत्रे 5 वा 5+ जनानां विरोधयात्राः शोभायात्राः प्रदर्शनानि सभाः च कठोरतया निषिद्धाः सन्तीति। दिल्ल्यारक्षकैः सर्वे नागरिकाः विधेः सम्मानं कुर्वन्तु, कस्यापि अनधिकृत सभायां पदयात्रायां च भागं न गृह्णन्तु, सार्वजनिक शान्तिं सुरक्षां च रक्षयितुं सहयोगं कुर्वन्तु इति प्रार्थितमस्ति। भोपालनगरस्य समीपे ऐतिहासिके जगदीशपुरे आयोजिते विशेषसभायां मध्यप्रदेशस्य मन्त्रिमण्डलेन यूनिफॉर्म सिविल कोड यूसीसी इति विधेयकं स्वीकृतम्। वार्ताहरान् संबोधयन् मुख्यमंत्री मोहन यादवः अवदत् यत् यूसीसी सर्वेभ्यः समुदायेभ्यः समानावश्यकान् अधिकारान् च प्रदातुं शक्नोति। सः अवदत् यत् यूसीसी विधेयकं नागरिकान् आधारभूत अधिकारान् न उल्लङ्घयति इति। अपि च फीफा विश्वकप क्रीडायां स्पेन देशः अतिरिक्त समये गतविजेता अर्जेंटीना देशं 1-0 इत्यंकेन पराजित्य 26-2000 वर्षस्य फीफा विश्वकप विजेता अभवत् इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम समयं 7 गंटलु। प्रसार विवरालु विनबोये मुंदु प्रकटनलु विंदाम।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు శ్రోతలకు సూచనలిస్తారు. 8:40 సినీ సరాగాల మాలిక సినీ రంజని వింటారు. 9:00 నుండి 10:00 వరకు ప్రసారమవుతుంది హృదయ రాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ భక్తి గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం రిలే అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 పునఃప్రసారమవుతుంది అభిరుచి కార్యక్రమం. 8:15 పార్లమెంటు సమావేశాలపై సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద గీతాలు వింటారు. 8:40 మరియు రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 మరియు రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే అవుతాయి. 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరిగే ప్రశ్నోత్తరాల సమయం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 ఆగస్టు వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026పై కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
2: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్దంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిన్న మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ 3 యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:15

प्रभात लहरी विभिन्न कार्यक्रम समाहारम ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సూచనలు, అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు.

ఈరోజు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. జూలై 20 అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడిన రోజు. ఈరోజు అంతర్జాతీయ చంద్రదినోత్సవం. నాసా యొక్క అపోలో 11 మిషన్లో భాగంగా మానవులు మొట్టమొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టిన రోజున ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 20వ తేదీని అంతర్జాతీయ చంద్రదినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ 1969 జూలై 20న చంద్రునిపై అడుగుపెట్టారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటి అడుగు వేసిన సమయంలో ఆయన అన్న అద్భుతమైన మాటలు, "ఇది ఒక మనిషి వేసిన చిన్న అడుగు కావచ్చు, కానీ మానవాళి సాధించిన మహా ముందడుగు." మన భారతదేశం కూడా చంద్రయాన్ ద్వారా జాబిలిలో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ప్రపంచంలోనే మన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఈ అద్భుతమైన రోజున అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న మన శాస్త్రవేత్తలందరికీ ఒక బిగ్ సెల్యూట్ చెప్దాం. అంతర్జాతీయ చంద్ర దినోత్సవమే కాకుండా ఈరోజు మెదడుకు పదును పెట్టే మరో ప్రత్యేకమైన రోజు కూడా ఉంది. అదే ప్రపంచ చదరంగ దినోత్సవం. 1924 ఇదే రోజున అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఏర్పడింది. రాజులు, రాణులు, సిపాయిలు ఆటగా మొదలై ఈరోజు కోట్లాది మంది ఆలోచనా శక్తిని పెంచే క్రీడగా నిలిచింది మన చెస్. మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా కోనేరు హంపి, హరికృష్ణ లాంటి ఎందరో గ్రాండ్ మాస్టర్స్ ప్రపంచ వేదికలపై మన సత్తా చాటారు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ ప్రబోధ గీతం.

0: ప్రభోత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
7: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: శ్రోతలకు గమనిక, మరి కాసేపట్లో అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: PM జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఇప్పుడు సమయం 7:30 వినండి అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230. Thank you.

కంట్రోల్లో ఉండి మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. రాకుండా ఉంటుందంటే మనకు నిర్ధారణ పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్. నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో షుగర్ పరీక్షలు కూడా చేసుకోవడం, తినకముందు తిన్న తర్వాత. తినకముందు మనకు 120 లోపల ఉండాలి, తిన్న తర్వాత గంటన్నరకి 160 లోపల ఉండాలి. యూజువల్గా యూరిన్ షుగర్ నీళ్ళు ఉంటే అప్ టు 180 వరకు కూడా నార్మల్ అంటాము. అదే హెచ్బిఏవన్సీ అనుకోండి, హెచ్బిఏవన్సీ అని ఉంటుంది 3 నెలల పరీక్ష. హెచ్బిఏవన్సీ అంటే గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. మనకు ప్రతి ఒక్క కాంప్లికేషన్ ఏదైతే ట్రయల్స్లో, క్లినికల్ ట్రయల్స్లో డిసైడ్ చేసినారో ప్రతి కాంప్లికేషన్ కూడా హెచ్బిఏవన్సీ బేసిస్ మీద ఎక్స్ప్లెయిన్ చేసినారు. మనకి ఇవాళ షుగర్ నార్మల్ ఉండి మనకు హెచ్బిఏవన్సీ కంట్రోల్ లేదనుకోండి, అయినా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మనకి హెచ్బిఏవన్సీ గురించి తెలియాలి. హెచ్బిఏవన్సీ అనేది రక్త పరీక్ష. ఒకటే పరీక్షలో మనకు 90 రోజులు, రోజులో 10 సార్లు చేంజ్ అవుతుంది బాడీలో షుగర్. 90 × 10 900 సార్లు రక్త పరీక్ష చేసి చూస్తే మనకు షుగర్ ఎలా ఉందో ఒకటే పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఈ వాల్యూస్ వచ్చేసి 6 అంటే హెచ్బిఏవన్సీ గుడ్ కంట్రోల్, 6 to 7 అంటే బెస్ట్ కంట్రోల్, 7 దాటింది అంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అని, ఫెయిర్ కంట్రోల్ అంటాము. అదే 8 దాటింది అనుకోండి పూర్ కంట్రోల్ అంటాము. అదే 10-12 ఆ రేంజ్లో ఉందనుకోండి ఖచ్చితంగా వీళ్ళకు 2-3 సంవత్సరాలే షుగర్ వచ్చినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాలనేది తెలుస్తుంది. సో షుగర్ పేషెంట్స్ ఎవ్రీ 3 మంత్స్ హెచ్బిఏవన్సీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్తో చేపించుకోండి. కిడ్నీ గుండె పరీక్ష, ఇప్పుడు కిడ్నీలో మనకు లక్షణాలు లేకుండా కూడా కిడ్నీ ప్రాబ్లమ్, గుండె ప్రాబ్లమ్ వస్తుంది షుగర్ పేషెంట్స్లో. ఛాతీ నొప్పి, మనం షుగర్ గుండె ప్రాబ్లం ఎలా గుర్తుపడతాం, ఎవరికైనా గుండె ప్రాబ్లం వచ్చిందనుకోండి ఛాతి బాగా నొయ్యడము, లేకపోతే చేయి లాగడము, చెమటలు రావడము, తర్వాత తల తిరగడం ఇలాంటివి ఉంటాయి. కానీ కొంతమంది షుగర్ పేషెంట్స్లో ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం, వీళ్ళకి ఏ లక్షణాలు లేకుండా కూడా హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది. సో మనం గుర్తుపట్టడం ఎలా, ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఈసీజీ చెక్ చేసుకొని చూడడం. ఈసీజీ అనేది షుగర్ పేషెంట్కి చాలా ముఖ్యమైన పరీక్ష. కిడ్నీ పరీక్షలు వచ్చేసి యూరియా, క్రియాటినిన్, యూరిన్ ఫర్ మైక్రోఆల్బమిన్ అంటాం. అయితే ఈ 3 కిడ్నీ పరీక్షలు కూడా ఎవ్రీ 6 మంత్స్ చెక్ చేసుకొని చూడడం. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి మళ్ళా మళ్ళీ రిపీట్ చేసుకొని చూడడం. తర్వాత మనకు మైక్రోఆల్బమిన్ అనేది ఈవెన్ 1% కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నా దొరకబడుతుంది. మనకు కిడ్నీలో ప్రాబ్లం అంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో కిడ్నీలో కూడా ప్రెషర్ అలాగే ఉండి మనకు కొద్దిగా కిడ్నీలో ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజెస్లో అంటే మనం మైక్రోఆల్బమిన్యూరియా అంటాం. అదే కొద్దిగా లేటర్ స్టేజ్లో అది మైక్రోఆల్బమిన్యూరియా, తర్వాత ప్రోటీన్యూరియా, తర్వాత మనకేంటంటే గ్రామ్స్లో కూడా ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది మన కిడ్నీస్ నుండి. అప్పుడు కిడ్నీ 5వ స్టేజ్కి కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనకు యూరిన్ ఫర్ మైక్రోఆల్బమిన్ కొద్దిగా పెరిగిందనుకోండి అప్పుడే మనం స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ చేసుకోవడము, తర్వాత దానికి సంబంధించిన మందులు కూడా ఉన్నాయి, సార్టన్స్ అంటాం, సార్టన్ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ అంటాము, తర్వాత ఏసీ ఇన్హిబిటర్స్ అంటాము. ఇవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇవ్వడం వల్ల మనం కిడ్నీలో ప్రెషర్ తగ్గించిన వాళ్ళం అవుతాం. సో మనకి ఈ మందులు ఇవ్వాలా లేదా అనేది మనం ఆ పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ పేషెంట్స్ ఎవ్రీ 3 మంత్స్ 4 మంత్స్ కంపల్సరీగా కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. టోటల్ 5 రకాల మెయిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. దాంట్లో అన్నిటికన్నా మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మన గుండెని కాపాడుతుంది, మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చూస్తుంది. అది ఖచ్చితంగా 40 దాటి ఉండాలి. 50 వరకు ఉంటే మాత్రం హై ప్రొటెక్షన్ ఉంటుంది హార్ట్కి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. అన్నిటికన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఇదైతే మనకు 100 లోపల ఉండాలి. 70 లోపల కొంతమంది ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ 3 ఉన్నాయనుకుందాం ఆ పేషెంట్కి. తర్వాత ఏజ్ 50+ ఉందనుకోండి, వాళ్ళు 70 లోపల మెయింటైన్ చేయాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా 70 లోపల కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. తర్వాత మనకు ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, తర్వాత విఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ట్రైగ్లిజరైడ్స్ అనేది కొద్దిగా మనకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో హార్ట్ జబ్బులు ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ట్రైగ్లిజరైడ్స్ కూడా సపరేట్ మెడికేషన్స్ ఉన్నాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా మెడికేషన్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకొని చూస్తే తప్ప మనకు బాడీలో పెరిగినాయా లేదా అనేది మనకు తెలియదు. లక్షణాలు ఉండకపోవచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ వాళ్ళకి లక్షణాలు ఏమి ఉండవు. సో మనకు కంపల్సరీగా 3 మంత్స్కి 4 మంత్స్కి లేకపోతే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని చూడడం బెటర్. తర్వాత కాళ్ళల్లో మనకు పాదాలు, నరాలు, రక్త సరఫరా అనేది ఇంపార్టెంట్. నరాలు, రక్త సరఫరా అనేది షుగర్ పేషెంట్స్కి డే 1 నుండే తగ్గుతూ వస్తాయి. నరాల వీక్నెస్ అనేది చాలా కామన్ షుగర్ పేషెంట్స్లో. సో నరాల పరీక్షలు, తర్వాత రక్త సరఫరా చెక్ చేసుకోవడము, తర్వాత స్టార్టింగ్ షుగర్ వచ్చిన రోజు నుంచే మోకాల నుండి కింది వరకు కొబ్బరిన పెట్టి మర్దన చేయడము, పైన పాదం పైన కొబ్బరిన పెట్టి మర్దన చేయడం, కింద అరిపాదాలు కొబ్బరిన పెట్టి మర్దన చేయడము, తర్వాత ఇవి కాకుండా మనకు చలికాలంలో సాక్స్ వేసుకోవడము, తిమ్మిర్లు మొద్దు వారకుండా, తర్వాత ఎటుపోయినా సరే మనము షూజ్, మంచి షూజ్ వేసుకొని వాకింగ్ చేయడము, ఇలాంటి అన్ని చేయాలి. మనకు చేలల్లో అయితే తొందరగా పుండ్లు మానతాయి, కాళ్ళల్లో మానవు. కాళ్ళల్లో ఎందుకంటే మనకు డిపెండెంట్ ఏరియాస్, అక్కడ నరాలు, రక్త సరఫరా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు ఏదైనా గాయమైందనుకోండి, మనకు కాళ్ళల్లో గాయమైంది, అది తగ్గాలి అంటే మనం తీసుకునే మందులు రక్తం ద్వారా చేరాలి. రక్తంలోని సరఫరా కొద్దిగా బ్లాక్స్ అన్ని ఉన్నాయనుకోండి, రక్తం నుండి మనం మందులు అక్కడికి

0: చెరవు తొందరగా పుండు మానదు. ఒకటి పుండు మానాలి అంటే ఫైవ్ ఇంపార్టెంట్. ఒకటి, నరాలు కంట్రోల్లో ఉండాలి, నరాలు మంచిగా ఉండాలి, రక్త సరఫరా ఇంప్రూవ్ కావాలి, పుండుకి పట్టేయాలి, డ్రెస్సింగ్ నీట్గా చేసుకోవాలి, ఆయింట్మెంట్స్ పెట్టాలి. ఒకటి తోలు వచ్చేది, తర్వాత పుండు మానేది. తర్వాత డ్రెస్సింగ్స్ కూడా గాలి కుదిలిపెట్టడం, గాయంని పుండుని గాలి కుదిలిపెట్టడం లాంటివి చేయొద్దు. ఆఫ్ లోడింగ్ చేయాలంటే దాని మీద ప్రెషర్ వేస్తూ నడవకూడదు. ఇప్పుడు ఒకవేళ మనకు ముందట కాల్లో అయిందనుకోండి, వెనుక కాలు మీద ప్రెషర్ పెట్టి నడవాలి, అది కొద్దిగా లేపి నడవాలి. అంటే ఆఫ్ లోడింగ్ అంటారు, ఇది ప్రెషర్ తగ్గించే ఏరియాస్. సో మనకు కాళ్ళల్లో ఎక్కడెక్కడ పుండ్లు అయితాయి అనేది మనకు ఫుట్ స్కానర్ అంటారు. స్కానింగ్ చేసుకోవడము, ఎక్కడెక్కడ డెడ్ ఏరియాస్ ఉన్నాయి, హై ప్రెషర్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడైతే మనకు గాయాలైతే స్పెషల్ ఫుట్వేర్ వాడడము. పాదరక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. నరాలు రక్త సరఫరా చెక్ చేసుకోవడమే కాకుండా ప్రెషర్స్ ఎక్కడ ఎక్కున్నాయి కాళ్ళల్లో చెక్ చేసుకోవడము, తర్వాత పాదరక్షలు కూడా మంచి వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. ఇవి కాకుండా సంవత్సరంకి ఒకసారి కంటి చెకప్ కూడా చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి లోపల చాలా డీప్గా ఉంటుంది రెటినా అని, అక్కడ రక్తనాళాలు చిట్లడము చూస్తుంటాం షుగర్ పేషెంట్స్లో, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. అయితే దాంట్లో కూడా 50% డ్యామేజ్ అయిన తర్వాతనే లక్షణాలు బయటకు వస్తాయి. సో మనకేందంటే సంవత్సరంకి ఒకసారి చెక్ చేసుకుని రెటినా నార్మల్ ఉందా లేదా ఫండస్ ఎగ్జామినేషన్ అని రాస్తాం అన్నట్టు షుగర్ పేషెంట్స్కి. డయాబెటిక్ ఐ చెకప్, డయాబెటిక్ ఫండస్ అంటాం. అలా రాసి కంటి డాక్టర్ దగ్గర పంపిస్తాం, వాళ్ళు డీటెయిల్గా డ్రాప్స్ చేసి కంప్లీట్ రెటినా అంతా విజువలైజ్ చేస్తారు. నార్మల్ ఉందంటే నార్మల్ అని రాసిస్తారు. మనకు మైల్డ్ ఉంటే చిన్న చిన్న డాట్ స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, మైల్డ్ స్టేజ్లో దొరకబట్టుకున్నాం అనుకోండి, మనం ఇంకా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవడము, తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ 3 మంత్స్ 6 మంత్స్ అట్లా మళ్ళీ చెక్ చేసుకుని డాట్స్ మళ్ళీ రిజల్వ్ అయినాయా. దాంట్లో కూడా రెటినాలో కూడా ఎర్లీ స్టేజ్లో మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంది షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకుంటే. సో ఎర్లీ స్టేజ్లో దొరకబట్టాలి అంటే మనం రెగ్యులర్గా చెకప్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. మనకు 50% లోపల ప్రాబ్లం అయిన తర్వాతనే లక్షణాలు ఏర్పడతాయి. అంటే చూపు మందగించడం అవన్నీ కూడా 50% పాడైనాక, 50% పాడైనాక మనం చేయగలిగింది కూడా పెద్ద మేజర్గా ఉండదు. సో మనము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అరికట్టడం బెటర్. నార్మల్ ఉందనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. అట్లా మనకు కంటి చెకప్, కిడ్నీ, గుండె, నరాలు, అదే మాదిరిగా షుగర్ పేషెంట్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్. దట్ టు లేడీస్లో యూటిఐస్ ఉంటాయి. సో మనకు ఒక్కోసారి డిస్యూరియా అంటాం. డిస్యూరియా అంటే మూత్రం మంట లేకుండా కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. మూత్ర భాగంలో ఉన్న నరాలు డిస్టర్బ్ అవడం జరుగుతుంది షుగర్ పేషెంట్స్కి. లేడీస్లో వాళ్ళకి మూత్రం మంట లేకుండా కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్, మూత్ర లక్షణాలు లేకుండా ఎక్కువ యూరిన్ రాకుండా తర్వాత మంట లేకుండా కూడా వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అది మనము యూరిన్ టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది. సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది లేడీస్లో జెంట్స్లో కూడా రెగ్యులర్ 3-4 మంత్స్ ఒకసారి చెక్ చేసుకొని చూడడము. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన మోతాదులో, యూజువల్ నార్మల్ పేషెంట్ అయితే 5 డేస్ ఇస్తాం, డయాబెటిక్ పేషెంట్ అయితే 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా ఇస్తాం. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పొద్దున ఒకటి రాత్రి ఒకటి 1 వీక్ టాబ్లెట్ ఇచ్చి తర్వాత మెయింటెనెన్స్ లాగా డైలీ ఒక టాబ్లెట్ ఇంకో వారం ఇస్తాం. అంటే దగ్గర దగ్గర 20 గోళీలు రాస్తాం వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి. అలా కోర్స్ వాడితే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రావు. కొంతమంది లేడీస్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటూనే ఉంటుంది ఎన్ని మందులు ఇచ్చినా కానీ. సో వీళ్ళకి ఏంటంటే మనం యూరిన్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్ చేసుకొని ఏ యాంటీబయాటిక్ వాళ్ళకి సూటబుల్ అది చూసి ఒక 14 డేస్ కానీ ఒక్కోసారి 1 మంత్లీ కోర్స్ అట్లాంటి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మనకు డయాబెటీస్ పేషెంట్స్కి పరీక్షల నిర్ధారణ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ చెకప్ే కాకుండా 3 మంత్స్ యావరేజ్ హెచ్బిఎంసీ, కొలెస్ట్రాల్, కన్ను, కిడ్నీ, గుండె, నరాలు, రక్త సరఫరా, స్కానింగ్, ఫుట్ స్కానింగ్, తర్వాత ఫుట్లో హై ప్రెషర్ ఏరియాస్, ఇవన్నీ కూడా సంవత్సరం ఒకసారి చెక్ చేసుకుంటూ చూడడము, మంచి పాదరక్షలు వేసుకోవడము, రెగ్యులర్గా వాకింగ్, యోగా చేయడం, ఆహార నియమాలు పాటిస్తే మనకు లాంగ్ డ్యూరేషన్ ఒక 30-40 ఇయర్స్ షుగర్ పేషెంట్కి లైఫ్ రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ కాంప్లికేషన్స్ వచ్చేసి గ్యాంగ్రీన్ అంటాం. ఇప్పుడు పాదాలు కాళ్ళు తీసేయడము, తర్వాత కాళ్ళ వేళ్ళు తీసేయడము, తర్వాత ఇవి అన్నీ కూడా జరుగుతాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం ఇన్ఫెక్షన్, కాళ్ళల్లో అయ్యే పుండును నెగ్లెక్ట్ చేస్తాం. అది ఎర్రగా ఉందంటే తొందరగా మాన్తున్నట్టు, ఎల్లో కలర్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉన్నట్టు. ఒక్కోసారి మనం ఎక్స్రే కూడా తీసుకోవాల్సి ఉంటుంది పాదంలో పుండు అయితే అది బొక్క వరకు చేరిందా లేదా. బొక్కను ఆస్టియోమైలిటిస్ అంటారు. ఆస్టియోమైలిటిస్ తర్వాత మళ్ళీ అక్కడ సెప్సిస్ అంటాం. సెప్సిస్ అయి మళ్ళీ అది పైనకు పాకడము, తొందరగా మళ్ళీ మోకాలు కింద కాలు తీసేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో కాళ్ళల్లో నల్లబడ్డం అనేది కూడా చూస్తుంటాము. నల్లబడితే గ్యాంగ్రీన్ అంటాం, దీన్నే డెడ్ ఏరియాస్ డెడ్ అయిపోయింది అంటాం. సో ఆ ఫింగర్స్ మనం ఖచ్చితంగా తీసేయాలి, లేకపోతే పైన అది కూడా పాకుతూ వెళ్తుంది. సో ఇలాంటి ఫింగర్స్ తీసేయడము, కాళ్ళు పోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్ నుండే షుగర్ టెస్ట్లు చేసుకోవడము, నరాల పరీక్షలు చూసుకోవడము, రక్త సరఫరా చూసుకోవడం కాళ్ళల్లో, తర్వాత రెగ్యులర్ వాకింగ్, యోగా చేస్తూ షుగర్ నియంత్రణ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం మామిడి పండ్లు తిన్నాం, ఒక రెండు మామిడి పండ్లు తిన్నాం, ఒక 10 మినిట్స్ ఆనందంగా ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ ఒక 5-6 మంత్స్ ఉంటుందండి బాడీలో. సో మీరు ఇమ్మీడియట్గా రాకపోవచ్చు దాని ఎఫెక్ట్, కొద్దిగా లేట్గా కూడా రావచ్చు. కొంతమంది రెండు మామిడి పండ్లు తిన్నారనుకోండి, 3 రోజుల తర్వాత గడ్డలతో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత రికరెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే మళ్ళా మళ్ళీ రావడము, ఇప్పుడే తొందరగా రావడం ఇన్ఫెక్షన్, మళ్ళీ తగ్గకపోయి ఎక్కువ రోజులు తీసుకోవడం తగ్గడానికి, తర్వాత మనకు ఈ గడ్డలు అవ్వడము, ఇవన్నిటి కూడా మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రోగ నిరోధక శక్తి షుగర్ పేషెంట్స్లో తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఫైటింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూమెంట్ కానీ వాటి యాక్టివిటీ కానీ నార్మల్ పర్సన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. సో విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు తక్కువ మందులు ఉన్నాయనుకోండి, మల్టీ విటమిన్స్ ఖచ్చితంగా రాపించుకోండి, లేకపోతే నరాల విటమిన్స్ అన్నా కంపల్సరీగా రాపించుకోండి. తర్వాత ఎనర్జీ కోసం బలం పౌడర్లు ఉంటాయి షుగర్ పేషెంట్స్కి, ఏదైతే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, కొద్దిగా మాంసం పెరుగుతుంది, కొవ్వు కరిగిస్తుంది, తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత నిమ్మరసం, మజ్జీరసం చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. తర్వాత మనకు కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం లాంటివి అవాయిడ్ చేయాలి. ఒకటి మనకు కాంప్లికేషన్స్ రావద్దు అంటే మనకు ఒక డాక్టర్ని పట్టుకొని, దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఒకరిని పట్టుకొని రెగ్యులర్గా 1-2 నెలలకు ఒకసారి చూపెట్టుకుంటూ, మనకు నెక్స్ట్ టైం ఏం పరీక్షలు ఉన్నాయి, ఈసారి ఏం పరీక్షలు ఉన్నాయి, లేకపోతే ఒకటేసారి యాన్యువల్ చెకప్ అంతా చేసుకొని మనం ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవాలి. మనకు నరాల ప్రాబ్లం ఉంది, ఒక 2nd స్టేజ్ వరకు మనకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కొద్ది లేట్ స్టేజ్లో మాత్రం కొద్దిగా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకు నరాల ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, అప్పుడే మనకు ఏదైనా ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది, ఆల్కహాల్ ఖచ్చితంగా నియంత్రణ చేసుకోవాలి. దాంతో కూడా నరాలు డబుల్ అవుతాయి, మనకు డయాబెటీస్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, మళ్ళీ ఆల్కహాల్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, థైరాయిడ్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, తర్వాత బాడీలో రక్తం తగ్గడము, తర్వాత B12 డెఫిషియన్సీ, విటమిన్ D3 డెఫిషియన్సీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండి, ఇవన్నిటి వల్ల కూడా మనకు నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే మనకు అంగస్తంభన తగ్గడం కూడా షుగర్ లక్షణమే. అది కూడా ఒక 30% మగవాళ్ళలో అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డయాబెటీస్ వల్ల. సో మనకేందంటే ఇవి మళ్ళీ అవి రివర్సిబుల్ కూడా, అంటే మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంది ప్రాబ్లం వచ్చినా కానీ. సో వీళ్ళకి ఏంటంటే మెడికేషన్ వాడడమే కాకుండా దేనివల్ల ప్రాబ్లం వస్తుంది అనేది కూడా మనం చూసుకొని, నరాల పరీక్షలు చేసుకొని, తర్వాత డయాబెటీస్ బాగా కంట్రోల్లో పెట్టుకొని మనకు డెఫినెట్గా తేడా ఉంటుంది. మనకు డయాబెటీస్ వంశపారంపర్యం కాబట్టి మనకు ఎవరికైతే ఈ షుగర్ రాకుండా ముందే జాగ్రత్తలు పడ్డం, ఈ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా ఫాదర్ మదర్ ఇద్దరికి ఉంది డయాబెటీస్, సో నాకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో మనకు స్టార్టింగ్ నుండే మనము షుగర్ వచ్చిన తర్వాత చేసేటివి ముందటి నుండే చేయడం, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, తర్వాత ఆహార నియమాలు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి యాక్టివ్ లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా షుగర్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాంప్లికేషన్స్ గురించి ఇంతగానం మొత్తం డిస్కస్ చేసినాం కదా, అంటే మనకు ప్రతి ఒక్క అవయవం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది షుగర్ వల్ల. మనకు పంటి మీద ఎఫెక్ట్, కంటి మీద ఎఫెక్ట్, ప్రతి దాని మీద ఎఫెక్ట్ అంటున్నాము. సో మనకు ఒక్కటే, షుగర్ రాకుండా జాగ్రత్త పడండి. బార్డర్లైన్ స్టేజ్లో దొరికినా కానీ ఫర్దర్లో షుగర్ రాకుండా మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ కాపాడుకోండి, శారీరక శ్రమ పెంచండి, జంక్ ఫుడ్స్ తగ్గియండి, రెగ్యులర్ వాకింగ్, యోగా చేసుకోండి. ఈ షుగరే రాకుండా మీరు కాపాడుకోవడమే బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు,
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మీరింతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సూచనలు విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: మేరా జూతా హై జపానీ, ఇప్పట్లోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS, నాణ్యతకు నమ్మకానికి హామీ.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాపా లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253444.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంటింటి సర్వే ప్రారంభం. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలును అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నివాసంలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి జారీ చేయడమైనది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సునీత గానం చేసిన రెయిన్బో చిత్రం నుండి ఈ గీతం.

0: సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 38వ భాగం.
4: గుడ్ మార్నింగ్ మేడం గారు.
5: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: భారతి, బాగున్నావా?
6: బాగున్నాను మేడం.
5: ఓకే, కదలికలు ఎలా ఉన్నాయి?
6: బాగున్నాయి మేడం. బీపీ కూడా కంట్రోల్ లోనే ఉంది.
5: ఓకే,
6: మీరు చెప్పినట్టు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, డైట్ ఫాలో అవుతున్నాను.
5: రైట్,
6: ఈయన కూడా త్వరగా వస్తున్నారు, నాతో పాటు వాకింగ్ చేస్తున్నారు, బాగానే అనిపిస్తుంది మేడం.
5: ఇది గుడ్ రెస్పాన్స్. అంటే వర్ధన్ రావటము, భారతిని చక్కగా తీసుకువెళ్ళటము వాకింగ్ కి, సో ఇవన్నీ కరెక్ట్ గా నడుస్తున్నాయి కాబట్టి మీరు కూడా రిలాక్స్ అవుతున్నారు
6: కదా మేడం. అప్పటి నుంచి ఇంకా ఆయనే రెస్పాన్స్ తీసుకుంటున్నారు.
5: ఓకే,
6: ఇద్దరం వాకింగ్ చేయడం వల్ల నాకు కూడా అలసట అనిపించట్లేదు.
5: అనిపించట్లేదు
4: భారతి, నా కోపం రాదు. ఆ కోపాన్ని నువ్వు సృష్టించావు నా లోపల, కొత్త కోణాన్ని నాలో ఆవిష్కరింపజేసావు నువ్వు.
6: అందుకనే కదా ఈ మార్పు వచ్చింది. ఏదైనా మీరు చెప్పింది అయితే ఫాలో అవుతున్నాను మేడం. బాగుంది.
5: లేదు అంటే దట్ ఈస్ గుడ్ ఓన్లీ భారతి, ఎందుకంటే ఏ గర్భిణీ స్త్రీకైనా ఇంట్లో మెయిన్ సపోర్ట్ హస్బెండ్. సో టైంకి అది హస్బెండ్ నుంచి మంచి సపోర్ట్ వస్తే ఏ గర్భిణీ స్త్రీ అయినా ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్కి లోన్ కాదు, సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ కూడా అంత ఎక్కువగా ఉండవు.
6: ఈ మార్పు ఇనకు కొంచెం ముందు వచ్చి ఉంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి.
5: అయ్యో, నీకేం ప్రాబ్లం లేదు భారతి. దేవుడి దయవల్ల ఇప్పటి వరకు అన్ని మంచిగానే నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 32 వారాలు అయిపోయింది. ఇవాళ 33వ వారము. ఒక్కసారి నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను నీతో. ఓకేనా? రండి, స్కాన్ బెడ్ మీద పడుకోండి. మంచిగా ఉన్నది, బరువు కూడా బాగున్నది. యాక్చువల్లీ 33 వారాలకి మనకి 2.2 కిలోలు ఉండాలి, కాకపోతే 2 కిలోలు ఉన్నది భారతి. ఉమ్మనీరు అది పర్వాలేదు, కదలికలు అవి బాగున్నాయి, రక్త సరఫరా అది బాగుంది. కాకపోతే ఈ విజిట్లో నేనేమనుకుంటున్నానంటే భారతికి స్టిరాయిడ్ అనే ఇంజెక్షన్, బీటామెథజోన్ అని ఉంటుంది. యా, స్టిరాయిడ్ అంటే దీన్ని బీటామెథజోన్ అంటాము. సో ఈ ఇంజెక్షన్ ఒకటి సేఫ్ సైడ్ మనము తీసుకుంటే బాగుంటుంది భారతి.
6: బేబీ బాగుంది అన్నారు కదా, వెయిట్ కూడా బాగుంది అన్నారు కదా.
5: అవును,
6: మళ్ళీ ఇది ఇంజెక్షన్ అంటున్నారు.
5: ఇది ఎందుకు అని అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి వివాహం అయి మీకు ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు. రెండవది ఏంటంటే మనకి బీపీ అనేది మధ్యలో స్టార్ట్ అయింది, సో బీపీ మాత్రలు అనేది మీరు తీసుకుంటూ ఉన్నారు. సో అన్నీ బాగున్నాయి, కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సేఫ్ సైడ్ అంటే 9th మంత్ పడంగానే ఒక్కొక్కసారి బీపీ కంట్రోల్ లేకపోయినా, డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏమన్నా వచ్చినా కూడా ఈ బెట్నజోల్ ఇంజెక్షన్ మనము కవర్ చేయడం వల్ల ఇది బేబీ యొక్క ఊపిరితిత్తుల కోసం అంటే లంగ్ మెచ్యూరిటీ కోసం ఇవ్వటం జరుగుతుంది ఇంజెక్షన్. దీనివల్ల మనకి ఉపయోగమే కానీ నష్టాలు అయితే ఏమీ ఉండవు.
6: కానీ మీరు స్టెరాయిడ్స్ అంటున్నారు.
5: యా, స్టెరాయిడ్ అని అంటే ఏంటంటే ఇది 2 ఇంజెక్షన్స్ ఇస్తాం నానా. ఇది జస్ట్ మనం ఏంటంటే ఇవాళ ఇస్తాను, తర్వాత మళ్ళీ రేపు ఇదే టైంకి ఇవ్వటం జరుగుతుంది 24 గంటల తర్వాత. దీన్ని 12 mg IM అంటే ఇట్లా మనము పటక్కి ఇవ్వటం జరుగుతుంది మనకి ఇంజెక్షను. సో ఇది మనకి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఇంజెక్షన్ వల్ల మనకి బేబీకి ఉపయోగాలు ఏంటి అని అంటే డెలివరీ తర్వాత మనకి శ్వాస ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. రెండు, సాధ్యమైనంత వరకు బేబీ యొక్క ఎన్ఐసి అడ్మిషన్స్ని తగ్గిస్తుంది. రెండోది ఒక్కొక్కసారి ఏంటంటే వెంటిలేటర్ సపోర్ట్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సపోర్ట్ వెళ్లకుండా కూడా ఈ యొక్క ఇంజెక్షను ఇవ్వటం వల్ల బేబీని ఇలాంటివన్నిటికి తగ్గిస్తుంది. రెండవది ఇంట్రావెంటికులర్ హెమరేజ్, అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, దాన్ని ఇంట్రావెంటికులర్ హెమరేజ్ అని అంటాం
6: బేబీకి.
5: సో ఆ బ్రెయిన్ యొక్క బ్లీడింగ్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది.
4: అలాగే గర్భిణికి సహజంగా ఇవ్వాల్సిందా భారతీయ విషయంలోనేది ఇవ్వటమా?
5: మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైతే బీపీ మాత్రలు వేసుకుంటూ బీపీ ఉంటుంది, కంట్రోల్ ఉన్నా సరే సేఫ్ సైడ్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ కొంతమందిలో ఇంకొక వారం రోజుల్లో మనము అంటే డెలివరీ కావచ్చనే అనుమానం, ప్రీ టర్మ్ లేబర్, లేకపోతే ముందు ప్రెగ్నెన్సీలో, అంటే భారతీకి ఇది ముందు ఫస్ట్ కాన్పు, కాకపోతే భారతీ విషయంలో మనకి బీపీ మాత్రలు వాడుతుంది కాబట్టి సేఫ్ సైడ్ ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఎవరెవరు వాళ్ళల్లో ఇస్తాము ఇంజెక్షన్ అంటే, మనకి బీపీ హిస్టరీ ఉన్నా కూడా, ఒకవేళ బీపీ ఉండి మాత్రలు వాడుతున్నా కూడా, లేదా బరువు తక్కువ, కొంతమందికి మనకి 7వ నెల నుంచే బరువు అనేది మనం ఎంత చేస్తున్నా కూడా IUGR అంటాం, లేదా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. సో వాళ్ళల్లో ఏంటంటే బరువు అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ ఉన్నా కూడా, లేదా ఇంతకుముందు బరువు తక్కువ బేబీస్ పుట్టినా, ఇంతకుముందు షుగర్తో కానీ బీపీతో కానీ ఇంతకుముందు నెలలు నిండకుండా డెలివరీ అయినా, లేకపోతే ఇంతకుముందు నీరు పోవటం అలాగా, లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా హైలీకి ఏమైనా డ్రైనింగ్ హిస్టరీ ఏమన్నా ఉన్నా, ఇంకొక 3-4 రోజుల్లో డెలివరీ అవుతారు, లేదా తరచుగా నొప్పులు రావటం, లేకపోతే ట్విన్ ప్రెగ్నెన్సీ కవలల్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు వాళ్ళు నిండా మోయటం కష్టమవుతుంది. సో వాళ్ళకు కూడా 9 పడంగానే డెలివరీ అవ్వటం, కొన్ని కొన్నిసార్లు ఉమ్మనీరు రిలీజ్ అయిపోయి డెలివరీ అవ్వటము ఇలాంటివి జరుగుతుంది. సో ఈ అన్ని కండిషన్లో కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వటం అనేది, ఇప్పుడు చాలా వరకు కొంతమంది అంటే చాలా గర్భం కూడా IVF తో, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీతో సంతానం కలుగుతుంది. సో అలాంటి కండిషన్లో కూడా, అంటే ఏజ్ ఎక్కువ ఉండి ఎల్డర్లీ గ్రావిడ, సో ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనము ఈ ఇంజెక్షను ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవ్వటం వల్ల బేబీకి ఇప్పుడు నేను చెప్పిన కారణాలు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము తల్లికి 24 గంటలు వ్యవధిలో మనము ఇవాళ ఒక ఇంజెక్షను, అంటే 3 ఇంజెక్షన్స్ ఒక యాంపుల్లో లోడ్ చేసుకొని 24 గంటల తర్వాత ఇదే టైంకి ఇంకొక 3 ఇంజెక్షన్స్ మనము సిరంజిలో 3 యాంపుల్స్
6: కలిపి
5: ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఇచ్చే ముందు ఏంటంటే ఒక్కసారి షుగర్ టెస్ట్ మనం చేస్తాం, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మనము కంపల్సరీ బ్లడ్ షుగర్స్ని మానిటర్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి కొంచెం స్లైట్గా షుగర్ బ్లడ్ షుగర్స్ మదర్లో తల్లిలో పెరిగే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంజెక్షన్ సైట్ దగ్గర పెయిన్ ఉంటుంది, ఇలాంటివి కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రమాదకరమైనవైతే ఖచ్చితంగా కాదు భారతి, ఇది సేఫ్ సైడ్ ముందు జాగ్రత్త కొరకు నీకు ఇవ్వటం జరుగుతుంది.
6: అయితే ఒక్కటి మేడం నాకు డౌట్, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు నాలో ఏం లేవు కదా, జస్ట్ బీపీ కొంచెం అటు ఇటుగా వస్తుంది, అంటే ఇది కంపల్సరీ అంటారా?
5: కంపల్సరీ అంటే తీసుకుంటే మనకి బేబీలో ఇన్ని ప్రాబ్లమ్స్ నివారణ ఉంది కదా ఇంజెక్షన్ వల్ల.
6: ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు నాతో చెప్పట్లేదా?
5: లేదు లేదు భారతి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది నేను చాలా ప్లెయిన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే నీతో మాట్లాడుతున్నాను. కాకపోతే ఏంటి అని అంటే, పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కాన్పు ఇప్పుడు 33 వారాలు, ఇది యూజువల్గా 24 నుంచి 34 వారాల మధ్యలో ఇస్తాము. అవసరమైతే ఒక్కొక్కసారి 36 వారాలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే ఊపిరితిత్తులు అనేవి మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫంక్షనింగ్ ఉండవు, అవి డెలివరీ తర్వాత ఏడ్చినప్పుడు వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కనుక ఒకవేళ బీపీ మనకి మాత్రలు వాడుతుంది కనుక సేఫ్ సైడ్ ముందస్తు జాగ్రత్త కొరకు ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటం భారతి. అంతేగాని నీకేదో పెద్ద ప్రాబ్లం ఉండి దాచిపెట్టి ఇవ్వటం అనేది ఖచ్చితంగా కాదు.
6: నాకు హెల్దీ బేబీ ఇస్తానంటే నేను ఎన్ని ఇంజెక్షన్స్ అయినా చేయించుకుంటాను మేడం. మీరు ఏదైనా బాగానే చెప్తారు కానీ నాకేదో కొంచెం డౌట్గా అనిపించి అడిగాను.
5: అడగడంలో తప్పు లేదు భారతి, నీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ప్రశాంతంగా కాన్ఫిడెంట్తో తీసుకుంటేనే ఆ ఇంజెక్షన్ ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో అది ఇవాళ 3, ఇదే టైంకి రేపు 3 తీసుకోండి. ఎల్లుండి మళ్ళీ తినకముందు తిన్న తర్వాత ఒక్కసారి షుగర్ టెస్ట్ చేయించుకుందాం. అలాగే ఇప్పుడు కూడా ఒకసారి నేను షుగర్ టెస్ట్ చేస్తాను, చేసుకొని రిపోర్టు తీసుకొని వస్తే మనము ఆ ఇంజెక్షన్స్ ఈ వీక్లో కవర్ చేసుకుందాం. మళ్ళీ 1 వీక్కి నేను మళ్ళీ రివ్యూ చూస్తాను.
6: ఓకే మేడం, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకొని రెస్ట్
5: చేసుకొని వస్తే నేను ఒక్కసారి ఆ రిపోర్ట్ చూసి ఇంజెక్షన్స్ ఇస్తాను.
4: కింద ల్యాబ్ లో ఇవ్వాలి.
5: ఎస్,
6: నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాను,
5: ఏం కాదు ఏం కాదు.
6: ఓకే మేడం,
5: ఓకేనా?
4: టెస్ట్ రిపోర్ట్ ఈ రోజు మాకు ఇస్తారా మేడం?
5: ఇప్పుడు వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాతే ఇంజెక్షన్స్ ఇస్తాను నేను.
4: ఓకే మేడం,
5: రైట్.

0: మేడం బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చాము.
1: ఇవ్వండి. యా, రిపోర్ట్ నార్మలే ఉంది భారతి. ఈరోజు ఇంజెక్షన్ తీసుకోండి. నేను మళ్ళీ మన స్టాఫ్కి చెప్పి ఉంచుతాను. రేపు ఇదే టైంకి వచ్చి నన్ను కలవాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్ తీసుకోండి. మళ్ళీ ఎల్లుండి మనము తినకముందు తిన్న తర్వాత రిపోర్ట్తో రండి. అది ఒకసారి చూసి మళ్ళీ ఒక్కసారి బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తాను. మళ్ళీ 1 వీక్కి రివ్యూ ఉంటుంది. బీపీ అలాగే చెక్ చేసుకుంటూ ఉండండి. బీపీ మాత్రం ఆపొద్దు, కంటిన్యూ చేయండి.
0: అలాగే మేడం, వెళ్ళొస్తాం మేడం.
1: తప్పకుండా.
0: థ్యాంక్ యూ మేడం.
1: రైట్.
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 38వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
3: బృందావన్ హాస్పిటల్.
4: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
3: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
4: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: మరింతవరకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారి సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలకు గాయాలు, తలలో రక్తం గడ్డగట్టడం, తల నరాల సమస్యలకు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు తగిన సూచనలు, సలహాలిస్తారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: తర్వాత వేరే స్పెషాలిటీస్తో కోఆర్డినేట్ చేసి, సో అలా ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, మీరు జనరల్గా యాక్సిడెంట్స్ గురించి అన్నారు కాబట్టి, ఇప్పుడు యాక్సిడెంట్ గురించి ఎప్పుడు ఎందుకు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయంట?
0: ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్సిడెంట్స్ అనేవి ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఆర్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డిజేబిలిటీ. అంటే అది న్యాచురల్గా ఏజ్ ఎక్కువ అయ్యి మనిషికి ఏదో ఇబ్బంది వచ్చి చనిపోవడం కానీ వీక్నెస్ రావడం కానీ అట్లాంటి కండిషన్స్ కాదు. మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే యాక్సిడెంట్స్ బారిన పడకుండా మనం చూడొచ్చు అన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏమవుతుందంటే, యంగ్ అడల్ట్స్ అంటే 15 నుంచి 24 ఆర్ 15 నుంచి 30 35 ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఈ యాక్సిడెంట్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తాం అన్నమాట. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏమనంటే, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, టూ వీలర్లో ట్రిపుల్ రైడింగ్ చేయడము, లేదా ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అంటే తాగిన మత్తులో డ్రైవ్ చేయడము, రోడ్ ట్రాఫిక్ రూల్స్ సరిగా ఫాలో కాకుండా డ్రైవ్ చేయడము, ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళు హాని కలిగించే పరిస్థితి చేసుకోవడమే కాకుండా ఇన్నోసెంట్ బైస్టాండర్స్ అంటే పెడెస్ట్రియన్స్ కానీ, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు కానీ, వీళ్ళకు కూడా ప్రమాదాలకి గురిచేసే కండిషన్ ఉంటుంది అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ మట్టుకు యంగ్ పిల్లలదే ఎక్కువ మనం చూస్తున్నాం. మీరు సరైనటువంటి అవగాహన లేకపోవడం, రూల్స్ పాటించకపోవడం, మీరు అన్నట్టు హెల్మెట్ ధరించకపోవడం. అయితే మీరు హెల్మెట్ విషయానికి వచ్చినారు కాబట్టి, ఇప్పుడు హెడ్ ఇంజురీ మెయిన్గా ఏంటంటే హెల్మెట్ లేకపోవడం వల్లనే హెడ్ ఇంజురీ అనేది ఎక్కువ అవుతుంటుంది. అందుకనే ట్రాఫిక్ పోలీసులు కానీ, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ హెల్మెట్ యొక్క ప్రాధాన్యత ఏంది? హెడ్ ఇంజురీలో పెద్ద సమస్యలు ఏంటి?
0: సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి హెడ్ ఇంజురీలో అవుట్కమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఇంజురీ కాకుండా, అంటే తలకి గాయం కాకుండా చూసుకోవడం అనేది బెటరు. దాంట్లో ఫస్ట్ థింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండి డ్రైవ్ చేయకపోవడము, ఆల్కహాల్ లేకుండా డ్రైవ్ చేయడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, లేదా హెల్మెట్ ధరిస్తే ఏంటంటే పడ్డా కూడా తలకి వితిన్ స్పీడ్ లిమిట్స్లో పడ్డా కూడా తలకి గాయం అనేది పెద్దగా కాకుండొచ్చు.
1: డాక్టర్ గారు, మరి హెడ్ ఇంజురీ అయినప్పుడు ఈ ఎక్కువగా బ్లడ్ పోవడం లాంటిది జరుగుతుంది, లేకపోతే ఎక్కువ డ్యామేజ్ అనేటువంటిది జరిగితే వచ్చేటువంటి సమస్యలు ఏంటి?
0: జనరల్గా యాక్సిడెంట్ కేసెస్లలో గోల్డెన్ అవర్ అని ఉంటుంది. అంటే పడ్డాక 1 అవర్ 1½ అవర్ 2 అవర్స్ లోపల ఏంటంటే మనము కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగితే అవుట్కమ్ అనేది బాగుంటుంది అన్నమాట. అంటే అవుట్కమ్ ఇన్ ద సెన్స్ పేషెంట్ తొందరగా రికవర్ అవ్వడము, లేదా ఎటువంటి వీక్నెస్లు, కాల్చే వీక్నెస్ లేకపోవడం కానీ, లేదంటే పర్మనెంట్ డిజేబిలిటీస్ అంటే వీల్ చైర్కే ఉండిపోవడము, లేదంటే బెడ్లో ఉండడము, సో ఇట్లాంటి పర్మనెంట్ డిజేబిలిటీస్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ లేకుండా తొందరగా మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్ కాకుండా చూసుకోవడం బెటరు. అయినా ఒకవేళ సపోజ్ మన టైం బాగాలేకనో, లేదంటే మన ఎదురుగా వచ్చే వాళ్ళు ఆపోజిట్ పర్సన్ సరిగ్గా డ్రైవ్ చేయకపోయినా, యాక్సిడెంట్ అయితే మాత్రం ఎర్లీగా మనం ఇంటర్వెన్షన్ అనేది తీసుకోవాలి. అంటే వీలైనంత తొందరగా ప్రాపర్ కేర్, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ని మనం చూస్ చేసుకోగలిగితే అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది.
1: ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
1: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
1: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 8019999990. డాక్టర్ గారు, మరి జనరల్గా మీరు చూసినటువంటి కేసెస్ కానీ, ఇప్పుడు మనం ఈ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు గోల్డెన్ అవర్ అనేటువంటి ఒక మాట చెప్పినారు, అయితే ఈ గోల్డెన్ అవర్ని ఎట్లా కౌంట్ చేయాలి, దాన్ని సామాన్య ప్రజలకు మనం ఎట్లా దాని గురించి డిఫైన్ చేయగలుగుతాం?
0: గోల్డెన్ అవర్ అని అంటే బేసికల్లీ యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ అవర్లో మనం తీసుకోవాల్సిన ప్రాపర్ డెసిషన్ అనమాట. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. ఓకే, అంటే టైం డిలే చేస్తున్న కొద్దీ ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ యాక్సిడెంట్ అయినా 1 అవర్లో చేస్తే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, లేదా 6 అవర్స్ ఒక పూట దాటిపోయినాక, ఒక రోజు దాటిపోయినాక చేస్తే ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అనంటే యాక్సిడెంట్ అయినా ఎంబడే బ్రెయిన్కి ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ కరెక్ట్ మోతాదులో వెళ్ళదన్నమాట. సో వెళ్లకుండా మనం డిలే చేయడం వల్ల, ప్రాపర్గా ఫస్ట్ ఎయిడ్ లేకుండా, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ లేకుండా మనము ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇనీషియల్ డ్యామేజ్, హెడ్ ఇంజురీ, తలకి దెబ్బ తగలడంతో పాటు ఆక్సిజన్, బ్లడ్ సరిగా అందకుండా వచ్చే డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయిపోతుంది. మనము సపోజ్ తలకు ఆపరేషన్ కానీ, లేదంటే వేరే మందులు కానీ, లేదా ఇనీషియల్గా ఆక్సిజన్ అందించడానికి ఇంటుబేషన్ అంటారు, ఇవన్నీ ప్రాసెస్ లేట్ అయిపోతుంది.

0: అంటే డ్యామేజ్ పర్మనెంట్ ఉన్నప్పుడు అవుట్కమ్ నార్మల్, అంటే యాక్సిడెంట్ ముందున్నట్టు యథావిధిగా మనిషి అయ్యేదానికి, లేట్ అయితే ఏందనంటే అన్ని వైకల్యాలతో, అంటే కాల్ చేయి వీక్నెస్ రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, లేదంటే మనిషి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి బతకడం కానీ, సో ఇట్లాంటి అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట.
1: ఇప్పుడు హెడ్ ఇంజరీ కాకుండా మనం జనరల్గా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ ఎలాంటి మనం రక్షణ కల్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: సో నేను చూసిన వాళ్ళల్లో మైనర్ డ్రైవింగ్, అంటే లెస్ దెన్ 18 ఇయర్స్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రాపర్గా రోడ్ మీద రోడ్డు డిసిప్లిన్ లేకుండా డ్రైవ్ చేయడం అనేది చాలా పెద్ద ఫ్యాక్టరు. దీంట్లో అది పేరెంట్స్ కల్పిట లేదంటే నడిపించిన అబ్బాయి అమ్మాయి కల్పిట, ఇక అది సొసైటీ డిసైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇట్లాంటి అప్రూవల్ లేకుండా అండర్ ఏజ్ డ్రైవింగ్ అనేది అది కరెక్ట్ కాదు. సెకండ్, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా లేన్ డిసిప్లిన్, అంటే ప్రాపర్ లేన్లో వెళ్ళడము, ఇండికేటర్ వేసి నెక్స్ట్ లేన్కి జరగడము, లేదా ఏదన్నా యూటర్న్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదనంటే ఏదన్నా టర్నింగ్స్ తీసుకున్నప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్ ఉండాలి. పెద్ద వెహికల్స్కి ఏమవుతుంది అంటే బ్లైండ్ స్పాట్ అనేది ఉంటుంది. ఆ పెద్ద వెహికల్స్ టర్నింగ్ అప్పుడు ఏంటంటే చిన్న చిన్న టూ వీలర్స్ కానీ ఇవి అవి కరెక్ట్ కనిపించవు అనమాట. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనము స్లో డౌన్ అవ్వడం అనేది అది ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, స్పీడ్ ఒకటి 30, 40, or 50 వెళ్ళాల్సిన స్పీడ్లో 100, 80 వెళ్ళడము, సో ఇట్లా స్పీడ్ లిమిట్స్ మించి వెళ్ళడం కానీ. అండ్ దీంతోపాటు హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎందుకనంటే ఫోర్ వీలర్స్లో డ్యామేజ్ కంటే కూడా టూ వీలర్స్లో అన్ప్రొటెక్టెడ్ ఉంటారు నడిపే పర్సన్. సో హెల్మెట్ ఉండడం వల్ల ఏంటంటే కొంత హెడ్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు ఇందాక మనం అంటే మీరు ప్రత్యేకంగా న్యూరో సర్జరీలో మెదడు అండ్ వెన్నుపూస అని అనుకున్నాం. జనరల్గా వెన్నుపూసలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అట్లాగే మీరు చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి?
0: సో వెన్నపూస అంటే తల కింది మెడ భాగం నుంచి కింది నడుము దాకా మనము వెన్నపూసగా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా యాక్సిడెంట్ కేసెస్లలో మోస్ట్ లైక్లీ తలకి దెబ్బలు లేదా ఛాతీకి చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్ అవ్వడము, సో ఇట్లా ఉంటుంది. వెన్నపూస కూడా ఫ్రాక్చర్ అవుతుంది, బట్ ఇవి మోర్ ఏ కేసెస్లో ఉంటాయంటే ఏదైనా హైట్ మీద నుంచి పడడం, అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి కన్స్ట్రక్షన్ అప్పుడు పడిపోవడం, లేదంటే చిన్నపిల్లలు నడిచి కింద పడిపోవడము, సో ఇట్లాంటి వాళ్ళలో ఉంటుంది. యాక్సిడెంట్ కేసెస్లో కూడా ఉంటుంది, బట్ అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. అండ్ అయినప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ కేసెస్లో ఫ్రాక్చర్ ఉండి మనకు ఏంటంటే కాలు చేయి వీక్నెస్ అనేది ఎంబడే తెలిసిపోతుంది, పేషెంటు లేచి నడవడానికి రాదు లేదా కాళ్ళు చేతులు లేపడం రాదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆన్ ద స్పాట్ మనము ఇమీడియట్గా స్కానింగ్ ఉన్నా లేకున్నా కూడా మనం ఫస్ట్ ఇమ్మొబిలైజ్ చేస్తాం అనమాట. మెడ కానీ కింద నడుము కానీ కదలకుండా ఫస్ట్ బెల్ట్ అది పెట్టి ప్రాపర్ ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి నెక్స్ట్ స్కానింగ్ చేసి అది ఎంత సివియారిటీ ఉందనేది చూస్తాం.
1: ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
1: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
1: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 8011999990. వెన్నుపూసగా వచ్చేసరికి మనం నూతన్ ప్రసాద్ లాంటిది ఒక చిన్న ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే అది ఏదో మూవీలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్, కానీ ఆయన లైఫ్ అంతా వీల్ చైర్కి పరిమితం అయిపోయారు. సో దీని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందని తెలుస్తుంది మనకి. మరి ఇట్లా ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, మీరు ఎట్లా దాన్ని కొలుస్తారు?
0: వెన్నుపూసలో 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బోన్స్ అనమాట, అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి మనిషి కూర్చోడానికి కానీ నిల్చోడానికి కానీ నడవడానికి కానీ ఇబ్బంది అవ్వడం, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ ఏంటంటే వెన్నపూస మధ్యలో ఉంచి నరం వెళ్తుంది అనమాట, అంటే తల దగ్గర నుంచి కింది దాకా పెద్ద స్పైనల్ కార్డ్ అంటారు, సో దీని డ్యామేజ్. సో ఈ రెండు అసెస్మెంట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే స్పైనల్ కార్డ్ అంటే వెన్నపూసలో ఉండే నరాలు ఇబ్బంది ఏమి ఉండదు, బట్ ఓన్లీ చిన్న ఫ్రాక్చర్స్ ఉండి అట్లా కెనాల్ డిస్టర్బ్ కాకుండా, అంటే నరాలు డిస్టర్బ్ కాకుండా ఉన్నప్పుడు మనం వితౌట్ సర్జరీ కూడా, అంటే చేతులు కాలుకి ఏ రకంగా అయితే సిమెంట్ పట్టి వేసి మనము 1 మంత్ 2 మంత్స్ ఆర్ 6 వీక్స్ రెస్ట్ ఇచ్చి క్యూర్ చేస్తాము, వెన్నపూసలో కూడా అట్లాంటి అంటే వితౌట్ సర్జరీ మనము ఇంప్రూవ్మెంట్ చేసేలాగా కూడా ఉన్నాయన్నమాట. ఇలా కాకుండా సపోజ్ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి, బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి నరం ఒత్తుకపోయి లేదా బోన్స్ అనేవి ముందు వెనుకకు జరగడం, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత తొందరగా మనము ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్లో కూడా ఏ రకంగా అంటే ఆ విరిగిన బోన్స్ని కదలకుండా ఉండేటట్టు మనం ఇంప్లాంట్స్ అవి వేస్తామన్నమాట. సో ఇంప్లాంట్స్ అవి వేసి ఏదైతే నరము ఒత్తిడికి గురైందో దాన్ని ఒత్తిడి తీసే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో కూడా ఏంటంటే టైం ఇంపార్టెంట్ అన్నమాట. వీలైనంత తొందరగా మనము ప్రాపర్ డెసిషన్ తీసుకోగలిగితే వెన్నుపూసలో కూడా మనిషి కంప్లీట్ వీల్ చైర్ రెడీ అని అయిపోవడం లేదా బెడ్ మీదే ఉండిపోవడం, ఆయన మనిషి తను చేసుకోవాల్సిన పనులు అంటే తినడం తాగడం లేచి తిరగడం ఇట్లాంటి చేసుకునే పనులకు కూడా పక్క వారి మీద డిపెండ్ కాకుండా ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి బర్డెన్ లాగా కాకుండా మనము ప్రాపర్ ట్రీట్మెంట్ చేయొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఎక్కువగా చూసినట్టయితే వెన్నుపూస సమస్యలు అనేటువంటి చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ దో యంగ్ పిల్లలు కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం కానీ ఇట్లాంటి సయాటిక లాంటి ఇట్లాంటివి వస్తూ ఉంటున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెన్నుపూసని ఎట్లా మెయింటైన్ చేయాలి?
0: వెన్నుపూస ఈ మధ్య రీసెంట్గా వచ్చిన కండిషన్స్ ఏంటంటే ఎక్సెసివ్ సిట్టింగ్ చలీ. ఇది ఏముందనంటే సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అన్నమాట. అంటే స్మోకింగ్ వల్ల ఎంత అయితే డ్యామేజ్ ఉంటుందో ఎక్కువసేపు కూర్చొని ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అబ్నార్మల్ పొజిషన్లో కూర్చొని అండ్ స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వడం, అంటే ఫోన్ కానీ టీవీ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే అంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏదున్నా సరే వీటి మీద డిపెండ్ కాకుండా ఉండే పరిస్థితి లేదు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనము పోస్చర్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ పొజిషన్లో అంటే కూర్చున్నప్పుడు ప్రాపర్ పొజిషన్లో కూర్చోవాలి, నడిచేటప్పుడు కూడా ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. వంగి నడవడం కానీ లేదంటే ఇట్లా కూలబడినట్టు ఉండడం కానీ అట్లాంటివి కాదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ సపోజ్ ఒక 1 అవర్ మనం వర్క్ చేసేది ఉంటే ఒక 40-45 మినిట్స్ అవుతా చిన్న బ్రేక్ తీసుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకొని స్ట్రెచ్ అయ్యి కొంచెం వాటర్ తీసుకొని. సో ఇట్లా అంటే ఒకటే అబ్నార్మల్ పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో స్క్రీన్ టైం ఎక్కువ ఉండి ఇట్లా కంటిన్యూ వర్క్ చేయడం వల్ల ఏంటంటే వెన్నుపూస అనేది మజిల్స్ పట్టుకోవడం కానీ లేదంటే ఓవర్ టైము కెనాల్ అనేది నేరో అయిపోవడం కానీ ఇట్లా ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా మా శ్రోతలకి మీరు ఈ న్యూరో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, అట్లాగే తల గాయాలు తగిలినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ దేని గోల్డెన్ అవర్ అంటారు, అట్లాగే వెన్నుపూసకు సంబంధించినటువంటి ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలి, వెన్నుపూసని ఎట్లా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మొదలైన అంశాలు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: మీరు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారి సూచనలు విన్నారు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి ప్రసారంలో సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలోని మరో పాట ఎగిరే పావురమ చిత్రం నుండి

0: హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. ఈ నంబర్కి మీ పేరు, సినీ గీతం, ప్రాంతం వివరాలు టైప్ చేసి పంపించండి. అలాగే మీరు కోరిన సినీ గీతం వినడానికి సిద్ధంగా ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మొదటి సందేశం పంపించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరు సంసారం ఒక చదరంగం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోరికపై సంసారం ఒక చదరంగం చిత్రం నుండి ఈ పాటను వినేద్దాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHRDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

మరో సందేశం. మాకోసం లంకేశ్వరుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, అనిత, సాయి రిక్విత్, అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నుండి రాజు, రమేష్, తిరుపతి, అనసూయ.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రకటనల అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో రిక్వెస్ట్, నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక వీరు కొలంబస్ చిత్రం నుండి పాటను వినిపించమని అడిగారు. వీరందరి కోసం యాజిన్ నిజార్, పూజ, సశ్విత్ పాడింది.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ 8462245066. కొత్త శ్రోతల కోసం మరోసారి తెలియజేస్తున్నాను, 8462245066. శ్రోతలకు గమనిక, ఈ నెల 21వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్, మోతెబిందు, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. అలాగే రేపు ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకర పళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలిస్తారు.

అలాగే రేపు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తూ ఉండటం, దీనికి కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు.

నిజామాబాద్ ఆకాశవాణి అనౌన్సర్స్ అందరికీ శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరు ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరి కోసం భగవత్ కేసరి చిత్రం నుండి ఈ పాటను వినేద్దాం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తాగునీటిని వృధా చేస్తే జరిమానా విధింపు, కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. ఎక్కడా కూడా తాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, గ్రామ పంచాయతీల పరిధిలో 5,000 జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగు సాగునీటి అవసరాలకు అవి ఏ మేరకు సరిపోతాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి తాగునీటిని ఏమాత్రం వృధా చేయకుండా భవన నిర్మాణాలు వంటి ఇతర అవసరాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా తాగునీటిని వృధా చేస్తే బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు ప్రజల అవసరాలకు సరిపడా రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని నివాస ప్రాంతాలలో తాగు

నీటి సరఫరా స్థితిగతులను పరిశీలించి సంయుక్తంగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. వర్షపు నీటిని ఒడిసిపడుతూ భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవకాశం ఉన్న చోట ఫామ్ పార్ట్స్ ఇతర వాటర్ షెడ్ నిర్మాణాలు జరిపించాలని సంబంధిత అధికారులను సూచించారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయిన చోట నీటి వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రాధాన్యత క్రమంలో వీటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎక్కడా కూడా తాగునీటి విషయమై ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ఖరీఫ్ పంటల సాగుకు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అవసరమైన మొదటి రెండు తడులు నీటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, జెడ్పీసీఈఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం. భక్త కన్నప్ప చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య కోరుతున్నారు. వీరు ఆర్మూర్ నిజామాబాద్ నుండి. వీరందరి కోరికపై భక్త కన్నప్ప చిత్రం నుండి ఈ పాటను వినిద్దాం.

శ్రోతలకు గమనిక. ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. అలాగే బుధవారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.

హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు. పులాంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునేద్, జుబేర్ ముక్రమ్, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫుర్ఖాన్, జాకీర్ ఫాజిల్, వీరు తలంబ్రాలు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు గమనిక. ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు సౌదీ అరేబియా నుండి నవీన్ కుమార్ గారు. వీరు గీతాంజలి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్న ముంతల వీరందరి కోరికపై గీతాంజలి చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా వినబోయే పాట చిన్నారి స్నేహమా చిత్రం నుండి మాకోసం పాటను వినిపించగలరు అంటూ మాక్లూర్ మండల్ గొట్టుముక్కల గ్రామం నుండి లక్ష్మీ రాజేశ్వర్ కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు పడిగిల రాజు, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత వీరు సుభాష్ నగర్ నిజామాబాద్ నుంచి.

ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఒక్కసారి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే 25 రోజుల సమావేశాలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ, మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు పొద్దం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజరుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే యంత్రాల కేంద్రాల ఏర్పాటుకు, 12

0: పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఇటీవల పెరిగిన అస్థిరత, ఘర్షణ పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఏ అవసరం కోసమైనా ఇరాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు తమ ప్రయాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన సేవలు ఉపయోగించుకుని తాత్కాలికంగా అక్కడి నుంచి బయటకు వెళ్లడాన్ని పరిశీలించాలని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04 దాటి 25 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు మెచ్చిన సినీ గీతాలు వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో 1995 నుండి 2015 వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. మరి ఈ సంవత్సరాల్లో వచ్చిన సినిమాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 0402324052 ఈ నెంబర్కు మీ పేరు, మీకు ఇష్టమైన పాట వివరాలను మెసేజ్ చేయండి. మరి ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెట్టేద్దాం.

0: బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం
1: LIC మీ జీవితంలో మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC LIC సర్కొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ జిందం, భక్తేజ మృదుల, జిందం ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగుర్ భాను, రియాన్ సన్, మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మాకోసం మంచి పాట అంటూ. అలాగే బుధన్ పోజంపల్లి, గాంధీనగర్ నుండి ఎలగందుల, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, అమ్మాయి కోరుతున్నారు మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం తులసి చిత్రం నుండి వీణు సునీత పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో మా కోసం తర్వాత ఒక పాట వినిపించండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేష, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, వెంకటేష్ నందిపేట నుండి, దివాకర్ విమల యష్ణ ఉమ్మడి నిజామాబాద్ నుండి, సఫిల్గూడ నుండి దుర్గా సారథి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట సంపంగి చిత్రం నుండి వరపుల యాదగిరి పాడిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబేర్ ముక్రమ్, నోమాన్ ఫర్ఖాన్, జాకీర్ ఫాజిల్ కోరుతున్నారు మంచి పాట అంటూ. అలాగే అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, అభి వైష్ణవి, హాసిని నితిన్, జబ్లిక్ పల్లి నుండి చిక్కి చందన చక్రపాణి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్ బాబు, విధుబాబు, రాగ్ విభాస్, విభు వీరంతా కోరుతున్న పాట పెద్దన్నయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజేశ్వర్, శ్రావ్య, రాజవర్షిణి, నందిపేట నుండి, హస్తినాపురం నుండి కన్నెగారు సత్యనారాయణ, ఇంద్రవేణి, మాధాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాన్ష్, సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, నిజామాబాద్ నుండి మిద్య నవీన్, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, అలాగే మా కోసం ప్రేమించుకుందాన్ రా చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు మేరా సంతోష్, నవదీప్, మయూరి, సత్యయ్య, కళావతి, ధర్మారావుపేట, కామారెడ్డి నుండి. తప్పకుండానండి, మీ అందరి కోసం ప్రేమించుకుందాంరా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకరపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, అలాగే పడిగెల రాజు, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత్, అక్షయ్ నిజామాబాద్ నుండి, అజీజ్ భాయ్, మతీన్, షేక్ చాంద్, ఫరీక్, సయ్యద్, ఖలీల్, మబీన్, యసీన్, ముసా కరీం, సలీం నిజామాబాద్ నుండి, నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్, వంశీ, కృష్ణ, పోచంపల్లి నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట అమ్మాయి కోసం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు యాదాద్రి వలిగండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్ నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, నాగాంష్ కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే పార్షిగుట్ట సికింద్రాబాద్ నుండి స్వర్ణలత శ్రీనివాస్, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాస్, కృష్ణవేణి సునీత, పూర్ణ భవిత, రుద్విన్ రామానుజమ్మ, నీలేంద్ర హరిణి, లక్ష్మణ్ బాలమణి రమాదేవి పటేల్ నగర్ నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, లతిక్ ప్రీతి, శకుంతల, గౌరవ్, అనురాధ, వికాస్, దృష, శ్వేత, విఠోభా, సరోజ కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోత కాటారం నుండి రవి శ్రీనివాస్, నోముల భాగ్యమ్మ వెంకటేష్, పార్శీగుట్ట సికింద్రాబాద్ నుండి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే ఆంటోనీ బేగంపేట నుండి కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారదా పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట సుస్వాగతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మా కోసం ఎదిన పాట అంటూ అరుణ ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్నారు. అలాగే ప్రవీణ్ కుమార్, ప్రసాద్, భాను, చిరు కూడా ఇబ్రహీంపట్నం నుండే కోరుతున్నారు. భువనగిరి నుండి సుదర్శన్, మాధస్, విజయ కోరుతున్నారు ఏదైనా మంచి పాట అంటూ. మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ టీనా కోరుతున్నారు. వీరందరి కోసం స్వయంవరం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినావులో మోల్దావా అధ్యక్షురాలు మయ్యా సాండుతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ముర్ము మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో కూడా సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దావాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ముర్ము మోల్దావా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా మూడు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వర్షాకాలం సీజన్తో పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. సభలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు చాలా నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొనాలని కోరిన ప్రధాని, ప్రజల సమస్యలపై లోతైన విశ్లేషణలు, చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా న్యూఢిల్లీలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఊరేగింపుల కోసం అనుమతి మంజూరు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలియజేశారు. అందువల్ల జంతర్ మంతర్ మినహా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, 5 లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన సమావేశాలను నిషేధించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరిట యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాబోయే 2 పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్లలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 పాటు లద్దాఖ్, విదర్భ, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 39 సెకండ్లు. కొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చేపకళ్ల సోయగం, నిలువెత్తు పాలరాతి సౌందర్యం, చూపు తిప్పలేని అందం, నటనలో ఎనలేని ప్రతిభ, భరతనాట్యంలో మేటి, అగ్ర నటీమణులందరికీ అప్పట్లో పోటీ, ఆమె దాతృత్వానికి ఎవరురారు సాటి, మనోధైర్యంలో ఘనాపాటి, టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన అగ్రనటి, కుటుంబం కోసం మగ మహాల ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తూ నాటకాలు సినిమాల పట్ల అభిరుచితో కథానాయికగా ఒక ప్రత్యేక గుర్తింపు ఈ మధ్యకాలంలోనే. 100 కోట్లకు పైగా తన ఆస్తులను వెంకటేశ్వర స్వామికి తృణప్రాయంగా ధారాదత్తంగా రాసిచ్చిన వెండితెర అభినయ నర్తకి మన కాంచన గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె సినీ జీవిత విశేషాలు.

జీవితమంటే పూలబాట కాదు. రంగుల ప్రపంచంలో కనిపించేవి వింతగా, అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా ఉంటాయి. కనిపించని కోణాలు అంతే భలే చేదుగా, కఠురుగా ఉంటాయి. అవి మనకు కనిపించవు. కాంచన గారి కెరీర్ కూడా అంతే. మంచి సంపన్న కుటుంబంలో పుట్టి కళ్ళ పట్ల ఆసక్తిని పెంచుకుని చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుని 9 ఏళ్ల వయసులోనే ఆరంగేట్రం చేసి అద్భుత నాట్యంతో అందరిని ఆశ్చర్యపరిచారు. మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. మంచి పేరుతో పాటు మంచి డాన్సర్గా, మంచి హావభావాలు పలికించే నటిగా, హావభావాలతో మెస్మరైజ్ చేసే ఒక నర్తకిగా విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు. అంతటి ప్రతిభాశాలి కాంచన గారు.

0: గమనించండి, అందగత్తరనే అహంకారంతో మిమ్మల్ని అపకీర్తి పాలు చేయాలని ప్రయత్నించాను. మిమ్మల్ని ఓడించాలనుకుని నేను ఓడిపోయాను. మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు, కళ్ళు కమ్మిన నా కళ్ళు తెరిపించారు. స్వామి, ఇక మీరే నాకు శరణ్యం. ఈ నరక కూపం నుండి తప్పించి నాకు తెలుగుబాట చూపించండి.
1: బహిన, పతిత పావనుడైన ఆ పాండురంగడే మనందరికీ శరణ్యం. ఆ దేవదేవుని సేవించి తరించు.

అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాము. మరి అందానికి తోడు విశేష ప్రతిభ కాంచన గారి సొంతం. కాలేజీ రోజుల్లోనే రంగస్థల నాటకాలతో అందరిని మెస్మరీ చేశారు. ముఖ్యంగా యాజ్ యు లైక్ ఇట్ నాటకంలో సిలియా పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టిందన్నమాట. అలాగే ప్రసిద్ధ నాటకం లంకేశ్వరంలో కూడా సీత పాత్రకు జనాలు మురిసిపోయి ముక్తులైపోయారు, నీరాజనాలు పలికారు. ఆ నాటకం అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందానికి తోడు, ప్రతిభకు తోడు ఆమె అకుంఠిత నటన పట్ల, రంగస్థల నాటకం పట్ల ఉన్నటువంటి తీరు చూసి అందరూ కూడా ముక్తులయ్యారు. ఆమె రూపం ఎలా ఉందో హృదయం కూడా అలాగే ఉందన్నమాట. అంత గొప్ప నటీమణి మన కాంచన గారు. అలా మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో సినిమా వైపు ఆమె దృష్టి మళ్ళిందన్నమాట. కానీ ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయకుండానే, ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండానే ఆమె అందానికి పరవశులై చాలామంది దర్శకులు మరి చిత్రాల వైపు లాక్కెళ్లారన్నమాట. కాకతాళికంగా జరిగినటువంటి విషయం ఆమె నటన తర్వాత ఆమె ప్రతిభను చూసి, ఆమె వర్చస్సును చూసి అలా అనుకోకుండానే ఆమె మరి సినిమాల వైపు వచ్చారు కాదు, ఏ ప్రయత్నం చేయకుండానే ఆమెకు దాసోహమయ్యే సినిమాల్లోకి తీసుకువచ్చారనమాట దర్శకులు. అది కూడా ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆమెను చూసి, సో వీళ్ళు మనకు సినిమాలకు పనికొస్తారు, జనాలు నీరాజనాలు పలుకుతారని చెప్పేసి ముందు చూపుతూ చూశారనమాట. అలా సినిమాల వైపు తీసుకొచ్చారు. సినిమాలోనూ అగ్ర నటీమణిగా ఒక వెలుగు వెలిగారు మన కాంచన గారు.

1963లో కలిసి వచ్చిన అదృష్టం సినిమా కోసం ఎన్టీఆర్ తో కలిసి ఆడిపాడారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి సమయం ఇది, కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో, ఎంత ఆనందంగా ఎంత కష్టజీవులు ఎంత ఉత్సాహంగా ఆ పనులు చేస్తారో ఈ సినిమా ఈ పాట దృశ్యంలో వీరిద్దరూ అద్భుతం అన్నమాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాం. కాంచన గారి అసలు పేరు వసుంధరాదేవి. అప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వసుంధరాదేవి పేరు మరో పేరు ఉండటంతో తన పేరును కాంచనగా మార్చుకున్నారు, మార్చారు కూడా మరి డైరెక్టర్స్. నిజానికి కాంచన గారి అందానికి ఫిదా అయిన మల్లీశ్వరి సినిమా డైరెక్టర్ సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. మరి అంత అందం ఆమె సొంతం. తన తండ్రితో కలిసి తన పొలం దగ్గరే ఉన్నటువంటి ఒక ల్యాండ్లో సినిమా షూటింగ్ చేస్తున్నటువంటి సమయంలో వీరిద్దరు నాన్నతో కలిసి వెళ్ళారట. వెళితే అక్కడ ఆ డైరెక్టర్ గారు చూసి కొంతమంది ఎలా ఉంటారు చూడగానే ఇలా ఆకర్షించే విధంగా ఉంటారు కదా, అందరిని మెప్పించే విధంగా ఉంటారు ఆ కళ్ళు ఆ ముఖం. తర్వాత ఆ కళలు మనకు తెలిసిపోతాయి. వీళ్ళంతా కూడా నటులు నటీమణులు కాదు, సినిమాల్లో జీవించే నటులని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు రేపటి భవిష్యత్ భావి తరాల వారికి మార్గదర్శకులు, వారు వెలుగురేకులు అన్నమాట. సినిమా పరంగా, కళల పరంగా, ఈ నాటకం పరంగా చూసినట్లయితే అంతలా ఆ సినిమా పాత్రలకు జీవం పోసి మనందరినీ కూడా ముక్తుల్ని చేశారు. అంత గొప్ప నటిమణులు వీళ్ళు. అలా అడగడంతో మరి 9 ఏళ్లకే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు బాలనటిగా. కానీ కొన్ని కారణాల చేత కాలేజీ విద్యను మధ్యలో ఆపేసి కుటుంబ పోషణ కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్గా చేరి బాధ్యతను మెడలో వేసుకున్నారు. అలా కుటుంబ బాధ్యతను మెడలో వేసుకుని అందరికీ ఆదర్శ నారీమణిగా, ఆదర్శ నటిగా నిలవటం గొప్ప విశేషం. 1966లో మంచి కుటుంబం సినిమాలో ఆమె చేసిన నటన, ఆ స్క్రీన్ మీద ఆమె పాడినటువంటి ఆ విధానం నిజంగా ఆల్ టైమ్ హిట్గా ఆ మూవీ. తర్వాత ఆమె పాట కూడా ఎప్పటికీ మరవలేము. అలా వీణలై ఆ వీణల తంతులై మన గుండెల్ని ఎప్పుడు ఉండుతూనే ఉంటాయి.

కొన్ని జీవితాలను పరిశీలిస్తే కారణ జన్ములుగా పుడతారు అని అంటుంటారు కదా, నిజంగా కాంచన గారి జీవితంలో కూడా అలాగే జరిగింది. ఎయిర్ హోస్టెస్లోను ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరి అక్కడ తన ఉద్యోగం తన పని తాను చేస్తూ వెళుతూ ఉంది. మరి అలా వెళ్ళాలి కదా, కానీ అక్కడ కూడా సినిమా తల్లి వదలలేదు. అలా ఉద్యోగం చేసినటువంటి సమయంలో అందులో ఒక డైరెక్టర్ ప్రయాణిస్తున్నప్పుడు ఈ మందానికి ముగ్ధులైపోయి ఆకర్షితులై ఈమె ఇక్కడ కాదు ఉండేది, సినిమాలో పనిచేయాలి, సినిమా తెర మీద మెరుస్తారు, అందరూ కూడా బ్రహ్మరథం పడతారు, జీజేలు పలుకుతారని చెప్పేసి అనుకుని సినిమాల్లోకి రమ్మని అవకాశాలు ఇచ్చారు. అలా స్క్రీన్ టెస్ట్కి రమ్మని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. అయితే తను ఒక కండిషన్ పెట్టారు, ఏమని అంటే నా సొంత ఊర్లో స్క్రీన్ టెస్ట్ చేస్తాను, షూటింగ్ కూడా అక్కడే చేయాలి అని చెప్పేసి కండిషన్ పెట్టారు. అలా ఆ సినిమాల్లోకి వచ్చారు. అయితే మరి అంజలి పిక్చర్స్ బ్యానర్లో తెలుగు తమిళ ఏకకాలంలో సినిమా తీసి విడుదల చేశారు. సినిమా సక్సెస్ అయింది, బంపర్ హిట్ అయింది. అందులో నాగకన్యగా కాంచన గారి పాత్ర నవ్వుతున్న భవిష్యత్ అంటే రావటం రావటంతోనే మంచి పాత్ర దొరకటం, తర్వాత ఆ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, కథానాయక లక్షణాలు ఉన్నాయి కాబట్టి మరి అందరూ కూడా ఆమె పాత్రను చూసి ఆమెను చూసి అందరూ కూడా ముక్తులైపోయారు, పరవశులైపోయారు. సో సినిమాలో నిలదొక్కుంటుంది, మంచి అగ్రనటిగా వెలుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇండస్ట్రీలో. అలా తన కెరియర్ మలుపు తిప్పినటువంటి సినిమా అని చెప్పవచ్చు. ఇంకా మరి అందులో పాటలన్నీ చెప్పలేము, మీకు మరొక ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఎందుకంటే అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట. పి ఆదిరణరావు స్వరపరిచారు. అయితే మరి అందులో ఈమెపై చిత్రీకరించిన పాట లేదు కాబట్టి 1972లో నీతి నిజాయితీ సినిమాలో ఆమె పై చిత్రీకరించినటువంటి ఆమె నటించినటువంటి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ విందాం.

తమిళ, హిందీ, తెలుగు భాషల్లో 60 సినిమాలకు దర్శకత్వం చేసిన అప్పటి ప్రముఖ దర్శకులు సివి శ్రీధర్ కాంచన గారి ప్రతిభను గమనించి తన సినిమాకు స్క్రీన్ టెస్ట్కు పిలిచారట. విమానాశ్రయంలో చూసి, అంటే ఆమె ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి. అలా వారిచ్చిన అవకాశంతో తన సొంతూరులోనే తన సినీ కెరీర్ను మొదలుపెట్టి సినిమాలోకి వచ్చారు. అలా తెరకెక్కిన సూపర్ హిట్ తమిళ మూవీ కాదలిక్క నేరమిళ్ళే. ఈ మూవీలో మెయిన్ రోల్గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆమె విజయానికి వేదికగా మారి వరుస అవకాశాలు మరి రావటం, వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వైపుగా మలుచుకొని విజయానికి వేదికగా మలుచుకొని సక్సెస్కి కెరాఫ్ అడ్రస్గా మలుచుకొని ఆమె దూసుకెళ్లారనమాట. అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయారు.

0: आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर की जिम्मेदारी।
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచనగరి సినీ జీవిత విశేషాలు మన వింటున్నాం. తొలి రోజుని కెరీర్ ఆరంభంలోనే మంచి గ్లామర్ పాత్రలు అదరగొట్టారు కాంచని గారు. అలాగే హాస్యం, శృంగారం, భక్తి, జానపద పౌరాణిక పాత్రలోనూ అందరిని కూడా తన నటనతో కట్టిపడేశారు. సూపర్ స్టార్ కృష్ణతో చాలా సినిమాల్లో నటించారు. తర్వాత వారి జోడి కూడా అందరూ చూసి మరి వారి జోడిని మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నారు. కాబట్టి ఆ దర్శకులు కూడా వారిద్దరితో కలిసి సినిమా తీశారు. చాలా సినిమాలు కూడా ఇట్టి సినిమాలు. అయితే మంచి జోస్తో నటించినటువంటి సినిమా అవేకళ్ళు. ఈ మూవీలో కాంచన గారి గ్లామర్ అండ్ రొమాంటిక్ పాత్ర నిజంగా అందరినీ అప్పట్లో కుర్రకారని గిలిగింతలు పెట్టిందనమాట. అంత అద్భుతంగా నటించారు. అలాగే భలే మాస్టారు, జరిగిన కథ, ఇంద్రధనస్సు, తర్వాత ఇంకా వింత కాపురం, అలాగే తల్లి కొడుకులు, ఇలా చాలా సినిమాల్లో కృష్ణ గారితో తన తొలినాళ్ళలో సినిమాలు నటించారనమాట. మంచి స్క్రీన్ షేర్ చేసుకున్నారు, సినిమాలు కూడా ప్రేక్షకులు మంచి రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళ కెరీర్ పరంగా కూడా మంచి గుర్తింపు వచ్చిందనమాట. అలా అగ్ర నటీమణిగా రాణిస్తున్నటువంటి రోజుల్లో అందరూ దర్శకులు ఆమె పాత్ర కావాలి, ఆమెనే తీసుకోవాలి, ఈ పాత్రకు ఆమెనే సూటబుల్ అని చెప్పేసి అంత స్థాయికి ఎదిగారనమాట. కేవలం ఆమె యొక్క వెనకాల ఎవరో ఉన్నారు, తోడు ఉన్నారు, వెనకాల ఎవరో సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కాదు, కేవలం ప్రతిభ, తన అందం, తన హావభావాలు, అభినయం ఇవి మాత్రమే నమ్ముకున్నారనమాట. ఆమె హృదయం కూడా, ఆమె బయటికి ఎలా అందంగా ఉన్నారో ఆమె హృదయం కూడా అంత అందంగా ఉంది. తర్వాత ఆమె మనసు కూడా అలా అనమాట. ఎందుకు అంటే తన వెనకాల, తెర వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, తెర వెనకాల ఉన్నటువంటి వారు పడినటువంటి కష్టం చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఈ పాట ఇప్పటికీ హుషారే.

పాట చూడి ధైర్యమంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నా.

సీనియర్ ఎన్టీఆర్తో నటించిన, ఆయనతో కలిసి ఆయన సినిమాలో నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ దేవుడు చేసిన మనుషులులో మరి ఆమె గీతగా మంచి పాత్రలు నటించారు. అన్నదమ్ములు అనుబంధం సినిమాలో, అలాగే దానవీర సూర్యకర్ణలో సుభద్రగా, డ్రైవర్ రాముడు సినిమాలో కళావతిగా, నా దేశం సినిమాలో ఒక వీర నారిమణిగా, అదేవిధంగా శ్రీ మధ్యరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమాలో కూడా గోవిందమ్మగా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు నటించి జీవించారు కాంచన గారు.

ఆమె నటన విశ్వరూపం చూడాలంటే మరి అన్ని పాత్రల్లో ఆమె మెరిశారు, అందరినీ మెప్పించారు, అన్ని పాత్రలు వేశారా లేదా అని చెప్పడానికి, ఎందుకంటే ఆమె నర్తకిగా ఎన్ని హావభావాలు పలికిస్తారు, ఎన్ని ముద్రికలను చూపిస్తారు, ఎన్ని భంగిమలు చూపిస్తారు అందరికీ తెలిసిందే. అయితే ఆమె యొక్క విశ్వరూపాన్ని మరి ఒక సినిమాలో చూపిస్తారనమాట భద్రకాళిగా. ఒక పూనకాలు వస్తే ఏ విధంగా రియల్ లైఫ్లో మనం ఎలా చూస్తామో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో మరి విజృంభించారు 1966లో వచ్చిన నేనంటే నేనే సినిమాలో.

जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటికి 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటీమణి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటడం మనం చివరికి వచ్చేసాం. 1939 ఆగస్టు 16 జన్మించిన కాంచన గారు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసి గోల్డెన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ నిజ జీవితంలో బంగారు వర్ణాలు లేని జీవితాన్ని ఒంటరిగా గడిపారు. వెండితెరపై అగ్ర నటీమణిగా వెలిగిన జీవితంలో తన వారితో విసిగిపోయి విరక్తితో తన 100 కోట్లకు పైగా ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చి వజ్ర కిరీటిగా వన్నెగా నిలిచారు కాంచన గారు. ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అద్భుత నటి కాకుండా దాతృత్వాన్ని చాటుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ పూలరంగడు సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో రంజిత్ కౌశల్యతో కలిసి పాడిన రామ జోగేశాస్త్ర గీతం. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని రేడియోను కనుగొన్న మార్కోని జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మనకు కొన్ని మాత్రమే. ఆయన చేసినటువంటి ప్రయోగాలు చాలా చాలా చాలా ఉన్నాయి. అలా ఆయన పేజీలు తిరగేస్తూ ఉంటే మనం రోమాంచితమవుతాం, మనం కూడా ఏదో చేయాలి అనే కసి వస్తుంది. అయితే మరిన్ని విషయాలు విందాం ఈ ప్రకటన విన్న తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన కనుగొన్నటువంటి ఆవిష్కరించినటువంటి అంశాల గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. 1837లో మొదటిసారిగా రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను తయారు చేసి శబ్ద తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి రిసీవర్స్తో మరి అలాంటి ఎక్విప్మెంట్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని తిరిగి మళ్లీ శబ్ద తరంగాలను పునరుత్పత్తి చేయడంలో సక్సెస్ అయ్యి సరికొత్త సాంకేతికతను పరిచయం చేసి పేటెంట్ సాధించి ప్రపంచ గతిని మార్చిన ఘనత మార్కొనిది. ఈయన గురించి ఇంకా విందాం పాట విన్న తర్వాత.

కలిజా సినిమా నుంచి హేమచంద్ర, శ్వేత పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మార్కోని రేడియోను కనుగొన్న, రేడియోను ఆవిష్కరించినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు చైతన్యం అవ్వటానికి, స్ఫూర్తి నింపుకోవడానికి మార్కోనికి పాఠశాల విద్య తెలియదు. ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వింటుంటే కారణం ఏంటంటే ఇంట్లోనే అన్నీ అన్నమాట. తన తండ్రి ఉపాధ్యాయుల్ని ఇంటికి పిలిపించి ఇంట్లోనే అన్ని విద్యలు నేర్పించారు. మరి వాళ్ళు కూడా ఇంటికి వచ్చి పాఠాలు, ప్రయోగాలు, విజ్ఞాన శాస్త్రాలు, గణితం, కళలు ఇలాంటివన్నీ నేర్పేవారట. అలా మరి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఒక అతను, మరి ఆయనకి పాఠాలతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణలు ఎలా చేయాలి, ఏంటి ప్రయోగాలు ఎలా చేయాలి, ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి మెలకువలు, టెక్నిక్స్, ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మార్కోనికి నేర్పారన్నమాట. అలా మార్కోనికి శాస్త్రవేత్తగా ఎదగటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయట. అలా 17 ఏళ్ల వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, పుట్టగానే వాళ్ళు దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రపంచ గతిని మార్చేందుకు వచ్చారు అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది. వారు చేసినటువంటి వారి ప్రయోగాలు అనుకోండి, వారు చేసిన కృషి, వారి జీవితం త్యాగం చేయటం, ఇవన్నీ కూడా గొప్పగా అనిపిస్తాయి. అనిపించడం కాదు, అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు, చదవాలి కూడా చదువుతున్నప్పుడు, ఎస్ మనం కూడా ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, మనం కూడా ఒక ఎయిమ్ కోసం ప్రయత్నం చేయాలి, ఆ వైపు అడుగులు వేయాలి అనే ఒక స్పార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకని అప్పుడప్పుడు మిలీనియం మహానీయులు వాళ్ళ యొక్క పేజీలను అప్పుడప్పుడు ఈ యువతరానికి, తర్వాత విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్లకు, ఉపాధ్యాయులకి అనుకోండి, ఉపాధ్యాయులు అయితే విధిగా విద్యార్థులకు ఇలాంటి స్టోరీస్ చెబుతూ ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు అయితే యువకులుగా విద్యాభ్యాసం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక గైడ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడేటువంటివి, ఖచ్చితంగా పాటించాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఖచ్చితంగానే నేను మిమ్మల్ని ఖచ్చితంగా చేయట్లేదు. మరి ఇలా ఆయనకు బీజాలు పడ్డాయి, వాటిపైన దృష్టి మళ్ళింది. దృష్టి కాదు, ప్రపంచాన్ని ఇలా తన చేతుల్లోకి తీసుకునేటట్టుగా సాంకేతికతను పరిచయం చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఊహకందనటువంటి ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి సవాలు విసిరారనమాట తన వైపే. ఇప్పుడు ఆయన ఫలాలే, ఆయన ఇచ్చినటువంటి కృషి. అందుకోసం మరి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా చదివారు. ఆ తర్వాత ప్రయోగాలనే ఆ ఏ ఇంట్లోనైతే పాఠశాలగా మార్చుకున్నారే, అదే ఇల్లుని ప్రయోగశాలగా మార్చుకున్నారు. నిజంగా గ్రేట్ సెల్యూట్.

మార్కోని ముఖ్యంగా విద్యుదయస్కంద వికిరణాలపై విస్తృతంగా ప్రయోగాలు చేసి ప్రస్తుత రేడియో తరంగాలను ఆవిష్కరించారు. భౌతిక శాస్త్రంలో తాను చేసిన రేడియో టెలిగ్రాఫ్ ఆవిష్కరణలకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు. మరి ఇతను పితామహుడుగా కూడా పిలుస్తారు. తన 20 ఏట నుండి ఆవిష్కరణల వైపు పూనుకొని అతని అసాధారణ ప్రతిభకు మరి ఈ అలాంటి లక్ష్యాన్ని అలాంటి గోల్ను పెట్టుకోవడం అలాంటి సంకల్పం తీసుకోవడము నిజంగా ఆనాడే తీసుకున్నారంటే మరి అలాంటి ప్రతిభ నిజంగా అందరికీ ఉంటుందంటే చాలా రేర్గా ఉంటుందన్నమాట. అంత గొప్ప శాస్త్రవేత్త రేడియో ఆవిష్కరణ కోసం ఏకంగా మరి ఇంటిని ప్రయోగశాలగా మార్చేశారని చెప్పుకున్నాం కదా. రేడియో ఆవిష్కరణ తర్వాత మోడర్న్ టెక్నాలజీలో ఎలాంటి సంచలన విప్లవాలు వచ్చాయో, నవభారతంలో రేడియో ఎలా క్రియాశీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పకలేదు. అదే రాజ్యం వెళుతుందన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేసినటువంటి మార్కోని వర్ధంతి ఈరోజు. ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమం, అలాగే ఆయనకు సల్యూట్ చేస్తోంది FM వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట గబ్బర్ సింగ్ సినిమా కోసం శంకర్ మహాదేవన్ గోపిక పూర్ణిమ పాడింది. ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశం మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైనా తిరిగి ఎన్నికైనా సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: मानसून हो या मानसून सत्र, अगर दोनों प्रोएक्टिव हो तो बहुत ही प्रोडक्टिव होते हैं, और दोनों को प्रोडक्टिव होते हैं तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है. साथियों, पिछले एक महीने में देश ने अनेक सिद्धियां प्राप्त की है, और देशवासी गर्व से भर जाए इस प्रकार की सिद्धियों का सिलसिला चला है, चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो, और अब तो अंतरिक्ष भी हो, भारत के लिए गर्व के पल रहे हैं.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యుసిసి బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, యుసిసి చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ రోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంట్ అధ్యకులు ఇగోర్ గ్రోస్తో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్టపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్టపతి రొమేనియా చేరుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికోసర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతుల అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక

గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యకుడు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:41:34.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయబడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది. గీత రచన ఆనంద్ శ్రీరామ్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి FM 102.8 మెగాహెర్ట్జ్.

0: life.
1: మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఇప్పుడు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్న వేదరణ ఉషర్మణి. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2020ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిర మూల నిర్మాణ పథకం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్న తమిళ మూలాలు తెలుగు భాష సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్టంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కమ్యూనిస్టుల 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీకి కూడా లోక్సభ స్పీకర్ ఎం బిర్లా నివాళులర్పించారు. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాశారు. మధ్యాహ్నం తొలి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2020ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచడానికి 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 37కి పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిర మేళ్ల నిర్మాణ పథకం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొట్టి శ్రీనివాసరెడ్డి తన సహచార మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అజహరుద్దీన్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం అర్హతలు మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోషర్ను మంత్రులు విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని అర్హులైన అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట లభిస్తుంది. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ లో మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడున్న తెలంగాణ మూలాలు తెలుగు భాష సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికాలో నేర్చుకున్న సాంకేతికత నిర్వహణ నైపుణ్యాలను తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని సీతక్క కోరారు. విద్యార్థులు, పాఠశాలలు, మహిళా సంఘాలు రైతులకు తోడ్పాటందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. అసోంలో బొగ్గు గనుల రంగం అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇద్దరు చర్చించారు. రాష్టంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బొగ్గు గనుల రంగం పురోగతికి అవసరమైన సహకారం అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంయుక్తంగా జాతీయ స్థాయి సిఏజీ ఐసీఎస్ఎస్ఆర్ రీసెర్చ్ ఆర్టికల్ పోటీ నిర్వహిస్తున్నాయి. ఆడిట్ నివేదికలు, ప్రజా ఆర్థిక అంశాలపై విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీ జరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తులను 1 ఆగస్టు నుంచి 10 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతి చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్నెస్ పై అవగాహన పెంచే లక్ష్యంతో గుంజాల నుండి ఏకశిలా పార్క్ వరకు హెరిటేజ్ రన్ చేసినట్లు ముందు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు ఎన్ఐటి క్యాలికట్ విద్యార్థి ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ లో పాల్గొంటున్న నిఖిల్ తెలియజేశారు. ఆయన తన యాత్రను పూర్తి చేసిన అనంతరం ఏకశిలా పార్క్ లో పర్యాటక శాఖ అధికారులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిఖిల్ కుమార్ తన హెరిటేజ్ రన్ ఈ రోజు విజయవంతంగా పూర్తి చేశాడని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. జూలై 19వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు గుంజోడు ముసలమ్మ ఆలయం నుంచి తన రన్ ప్రారంభించి 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్ ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ముగించారు. ఈ పరుగులో భాగంగా తెలంగాణలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలైన గుంజోడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తూ ఏకశిలా పార్క్ వరకు కొనసాగించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పోరు కొనసాగుతున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ శివారు సర్వే నంబర్ 145లో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు పెట్టడంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టాలున్న రైతులను కూడా ఫారెస్ట్ అధికారులు సాగు చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.
1: అంకుషాపూర్ గ్రామంలోని సర్వే నెంబరు 145లో దాదాపు 150 ఎకరాలకు పట్టాలున్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మంత్రి కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఎక్కడైతే పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటారు వారికి ఉండగా నిలుస్తాం.
0: రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలియజేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల హకీంపేటలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్, విద్యాహబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మొత్తం 9 బ్లాక్లలో బ్యారికేడ్లు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1924 జూలై 20వ తేదీన ప్యారిస్ లో అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని యునెస్కో ప్రతిపాదన మేరకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో చతురంగ పేరుతో పుట్టిన ఈ ఆట క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన మేధో క్రీడగా మారింది. ప్రజల్లో చెస్ ఆడేలా ప్రోత్సహించడం, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ 26 స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలలో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలలకు 50% నిర్వహణ నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 18 పాఠశాలలకు 7,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 200 లోపు విద్యార్థులు కలిగిన పాఠశాలకు 37,500 రూపాయలు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 50,000 రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. బీబీజీ రాజీ పథకంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. ఇంకుడు గుంతులు, చెక్ డ్యాంలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 18వ ఆర్థిక సంఘ నిధులను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలకు మళ్లించిందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వీధి దీపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీల చట్టబద్ద బాధ్యతేనని తెలియజేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారుల నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీగీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిర మహిళ నిర్మాణ పథకం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలను నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ స్టూడియోలో సమయం 1:20 దాటి 45 సెకండ్లు. కొద్ది క్షణాలు షో టైం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. షో టైం కార్యక్రమానికి స్వాగతం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి. టూ వినోదాల బిందాసిగా తెలుపుదా మంచి మంచి ప్రశ్నలు తీసుకొచ్చాను. మరి మీరు కూడా సమాధానాలకు రెడీగా ఉండండి. సమాధానాలు ఎలాగో మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే యు ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్, మై ఫేవరైట్ లిజనర్స్. ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ప్రశ్న మరొకసారి, ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ఆన్సర్ తెలిస్తే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. పాట అయిపోయేలోపు ఆ సమాధానం కూడా ఎలా అంటే, సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు ఈ ఆర్డర్లో టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను.

ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి రాసిన గీతమది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి బృందం, చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. మనం వింటున్న కార్యక్రమం షోటైం. షోటైంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324028 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఏ వీడియో గేమ్లో క్రోటస్ నటులు మెయిన్ రోల్లో నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. మరి వెంటనే చాలా స్పీడ్గా సమాధానం చేస్తున్నారు వారందరికీ. ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత జోష్ను నింపుతున్నారు వీళ్ళు. షేరి బాలాజీ కుబీర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జరిపతుల బుచ్చయ్య తరాలపల్లి నుండి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజన్నపేట సిరిజిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్, వెంకన్న డబ్బు సీట్ లైన్ బెల్లంపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్, నారాయణ స్వామి చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేశం సుగుణరామ్ ప్రసాద్ రామ్ చరణ్, పుదుటూరు కడప జిల్లా దస్తగిరి సంధ్య, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి గ్రామం నుంచి, నార్కెట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, నల్లగండ్ల శేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, అప్పలరాజు పెడన నుంచి ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్. వీరంతా సరైన సమాధానం సరైన సమయంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది? భూమి మీద జీవించే అతి పురాతన అంటే ఓల్డెస్ట్ ట్రీ అన్నమాట అని అడిగేది. భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324028 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు, పాట అయిపోగానే వెంటనే మేము అక్కడ నుంచి మాత్రం కన్సిడర్ చేస్తున్నాం. మీరు అది గమనించాలి.

గోవింద గోవింద సినిమ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగలగీతం విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రాజ్కోటి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది అని ప్రశ్న వేశాం. మరి ఇందాక మాకు సమాధానం చెప్పలేదు అని అంటున్నారు. ఏ వీడియో గేమ్లో నటులు క్రోటోస్ మెయిన్ రోల్లో నటించారు అని అడిగాం కదా, గాడ్ ఆఫ్ వార్ అనే వీడియో గేమ్ అనమాట. మరి మనం అడిగినటువంటి తాజాగా అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం చేసిన వాళ్ళు, ముందుగా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీ, బిహెచ్ఎల్, నల్లగండ్ల, సీరలింగంపల్లి, హైదరాబాద్ నుంచి. చాలామంది శ్రోతలు కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపలేదు. చాలా రేర్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అయితే కొంతమంది మాత్రమే, ఒక్కరు ఇద్దరు అనుకుంటాను, మిగతా వాళ్ళు మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఒక్కరు మాత్రమే చేశారు ఇప్పటివరకు అయితే, ఇంకా ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి ఓన్లీ వన్ పర్సన్కి హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ కార్యక్రమంలో. చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సహజంగా అత్యధిక సరస్సులు ఉన్న దేశం ఏది? సహజ సిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగినటువంటి దేశం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం, తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేస్తే సరైన సమాధానం ఎవరు చేశారు అనేది ఈజీగా సిస్టమ్ ముందు మాకు కనిపిస్తుంది అన్నమాట.

కూలీ నెంబర్ వన్ సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరిచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి కింద విన్నారు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, సహజ సిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగిన దేశం ఏది అని, చాలా సులభమైనటువంటి ప్రశ్న అనుకుంటాను ఇది. ఎందుకంటే అందరికీ హుషారు వచ్చేసింది, అందరూ ఉత్సాహంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. చదవటానికి చాలా సమయం పడుతుంది అనుకుంటున్నాను, ఐ థింక్ చదివే ప్రయత్నం చేద్దాం. అందరివి వెంకటేష్ నందిపేట నుండి, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవాలయం నుండి వీరు రాధా కుమారస్వామి రియాన్స్ సహస్ర, చంపపేట నుంచి రాధ, మొహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మడి నుంచి జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, అపర్ణ బెంగళూరు నుండి, సుభాషిణి జనార్దన్ హైదరాబాద్ నుండి, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత వారి మిత్రులు, చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి చంపాపురం విలేజ్ నుంచి, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, తర్వాత కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి, ముండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కడతల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ కాన్గల గోపాల్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, నార్కెట్పల్లి మండలం అజయ్ కుమార్ పావని కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెంకటరెడ్డి లక్కవరం నుంచి చాలామంది శ్రోతలు ఇంతకుముందుకు రాని వారు మళ్ళీ లైన్లోకి వచ్చారు, గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, వీరాబాయి, హనుమాన్ టెక్లీ హైదరాబాద్ నుంచి, దోమకొండ విజయ్ కుమార్, చోడవరపు రమాదేవి, గీతన

హైదరాబాద్ నుండి బాలకృష్ణ నర్సంపేట నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, వెంకన్న డబ్బుసీట్ లైన్ బెల్లంపల్లి నుంచి, నిజామపేట నుంచి గణేష్ వెదవతి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ్, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, నాగర్కర్నూలు జిల్లా నేదూరు కళ్యాణ్చారి వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, మధుకర్ నందిపేట నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, భవానీ వెంకట్ పుట్టపాక నుండి, మహాలక్ష్మి కౌకూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, రామ్ప్రసాద్ రామ్చరణ్ ఇంకా వారి మిత్రులు, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ మైజ్ కాలనీ బిహెచ్ఈఎల్ నల్లగండ్ల సీరలింగంపల్లి నుంచి, రాకేష్ ఫరీద్ రందిపేట నుండి, పుష్ప శ్రీ శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరే కాక ఇంకా చాలామంది శ్రోతలు పాట అయిపోయాక పంపించారు, వారందరూ కూడా అభినందనలు. సరైన సమాధానం కెనడా. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆలోపు ఒక చిన్న ప్రమో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి
1: చాతే హై కి మృతి పర్ అగల్ బగల్ కే పడోసియో కో భీ పతా నహీ.
0: 7671 89 26 74. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. నారీ నారీ నడుమమురారి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, పీర్జాదిగూడ శ్రీనివాస్, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, సుచిత్ర జనార్దన్ సుభాషిణి, మిర్యాల తిరుపతయ్య పుట్టపాక నుండి భవాని వెంకట్, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి, సిహెచ్ఏ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా షోలో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్స్ అండి. ఆదర్శనగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ వారి కుటుంబ సభ్యులు, సిరిమల్లి కాలనీ అతాపూర్ హైదరాబాద్ నుంచి ప్రవీణ మహి జ్ఞానేశ్వర్ వారి, ఇంకా కర్తల నుంచి కానుగుల గోపాల్, డబ్బుసేట్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, అపర్ణ బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్ నారాయణ స్వామి కూడా, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుండి, ఎంఎం శాస్త్రి ఉన్న స్నిగ్ధి కార్తిక్ సైగంధి పంచకుట హైదరాబాద్ నుండి, మధుకర్ నందిపేట నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా నుండి, నిమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్ భావని, చోడవరపు లక్ష్మి శశాంక గాయత్రి విశ్రుత మహాద్యుతి సంహృత మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, ఇందాక కూడా ఆయన కరెక్ట్ ఆన్సర్ చేశారు, పున్న వెంకటేశం హేమలత గజ్వేల్ నుంచి, సర్ల వెంకటేశం సుగుణరాం ప్రసాదరాం చరణ్ జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, సీతాదేవిక ఫ్రమ్ ఏఎస్ రావు నగర్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరూ షోలో పార్టిసిపేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. వీరు రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, సురేష్ నేరేడ్మెట్ క్రాస్ రోడ్ సికింద్రాబాద్ నుంచి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల శేరలింగంపల్లి హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరి అయిన సమాధానం పంపించారు. షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ షోకి మరింత బ్యూటీని చేకూరుస్తున్నారు. మరి ఇంతకీ భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది అంటే ఓస్టోన్ స్టేషన్ అంటార్కిటికా అని చాలామంది సమాధానం ఇచ్చారు. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. ఇక మరి టైం లేదు కాబట్టి పాట వచ్చేస్తుంది. షోలో పార్టిసిపేట్ చేసి షోని మరింత బ్యూటిఫుల్గా మరింత ఎనర్జెటిక్గా సాగించినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. మరొక రోజు మళ్ళీ మీ ముందుకు. మీరు వింటున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 52 సెకండ్లు. కొన్ని క్షణాలు శక్తిశీలి ఉమెన్ ఎంపవర్మెంట్ షో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు ప్రతిన పోలిన యోధాలు తన దేశంలో నిరుద్యోగ రూపమాపేందుకు నడుంబించిన ఉద్యమ సారథి, ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వాలను సైతం కదిలించిన చైతన్య శక్తి, కెన్యా జాతీయ మహిళా సంఘం సారథి, అనేక సమస్యలకు మూల కారణం క్షీణిస్తున్న పర్యావరణే అని వాస్తవాలను గ్రహించిన మార్గదర్శి, గ్రీన్ బెల్ట్ ఉద్యమ కెరటం, ఎన్నో ఉన్నత చదువులు, లెక్కకు మించి అవార్డులు సత్కారాలు వెరసి కెన్యా జాతీయ మానవ హక్కుల విజయ చిహ్నాన్ని, విజయ పతాకాన్ని, విజయ ప్రతిమను ముద్దాడిన సంఘ సంస్కర్త, 2004 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ఇంతకీ ఎవరు ఆమె? ఎస్, గెస్ట్ చేయండి, చెబుతా, వింటూ ఉండండి. ఇది ఎఫ్ఎం వివిధ భారతి.

వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. మీరు విన్న పాట మిస్టర్ బచ్చన్, సినిమా కోసం శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మనం మరి ఆమె గురించి గొప్పగా వర్ణించుకున్నాం, వర్ణన సరిపోదు. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసి మహిళల హక్కుల కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని మరి అంకితం చేసినటువంటి గొప్ప ప్రపంచం ఇచ్చిన ధీరవనిత. అంతేనా అంటే ఒక్క వాక్యంలో, ఒకే ఒక్క సెంటెన్స్లో ఆమె ఘనత ఏంటో చెబుతాను, అర్థం చేసుకోండి. ఒక లోయలో పంట పొలాలలో పనిచేసుకుని జీవించి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబంలో జన్మించిన సాదా సీదా మనిషి, సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభతో ఎల్లలు దాటి, దేశం దాటి అమెరికా, జపాన్ లాంటి ఇంకా విదేశాల్లో చదువులు చదివి, ఉన్నత చదువులు చదివి ఏకంగా సామాజికవేత్తగా, పర్యావరణవేత్తగా అనేక ఉద్యోగాలు చేసి ఏకంగా యుఎన్ఓ పర్యావరణ పరిరక్షణ సమితులు సభ్యురాలుగా చేరి గ్రీన్ బెల్ట్ ఉద్యమ సారథిగా మారి మళ్ళీ తిరిగి తన దేశానికి వచ్చి సేవ చేసి గ్రీన్ బెల్ట్ను ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వనిత. అంటే ఇక్కడ నుంచి అక్కడి దాకా వెళ్ళటం అనేది ఎలా సాధ్యమైంది, ఆమెకి ఎందుకు ఇంత పట్టుదల వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవరి దగ్గర అయినా సరే వాళ్ళు సాధిస్తున్న విజయాలలో వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి, ఆ ఐడియాలజీ ఏంటి అనేది పట్టాలి. అందరూ విజయాలు సాధిస్తారు, ఒక ఉద్యోగం సంపాదిస్తారు, ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు, ఆ తర్వాత ఆ ఉద్యోగంలో కూడా ఉత్తమ ప్రతిభను, ఉత్తమ సేవలు చేసేందుకు కూడా అవార్డ్స్, ప్రశంస పత్రాలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తనకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఎందుకని పర్యావరణ పరిరక్షణకు అదేవిధంగా గ్రీన్ బెల్ట్ ఉద్యమ సారథిగా ఎందుకు ఎదిగారు, ఒక మామూలు పొలాల్లో జీవించేటువంటి వ్యక్తి, ఎంత గొప్ప విషయం కదా. సో అందుకే ఆమె నోబెల్ బహుమతి వరించింది. ఆమె గురించి, ఆమె ఎవరో కాదు, ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలని మనకు కుతూహలంగా ఉంది. ఆసక్తికరమైనటువంటి జీవిత చరిత్ర ఏమది, పుటలు తిరిగేస్తూ ఉన్నట్లయితే, ఇలాంటి వాళ్ళ గొప్ప చరిత్రలో చదువుతూ ఉన్నట్లయితే తెలియని ఏదో ఒక సాధించాలనే కసి పట్టుదల వస్తూ ఉంటుందన్నమాట. ఆమె ఎవరో కాదు, వంగారి మాథాయ్. ఈమె 2004 నోబెల్ శాంతి పురస్కార బహుమతిని గెలుచుకున్నారు. సమాజాన్ని అత్యంత శక్తివంతమైన మహిళల్లో, సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఈమె ఒకరు.

కార్యక్రమంలో మీరు విన్న పాట భీమల నాయక్ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ శ్రీకృష్ణ పృథ్వీ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో 2004 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఒంగారి మాథాయి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె పర్యావరణవేత్త. ఒక నైరీ జిల్లాలోని కెన్యా దేశంలోని నైరీ జిల్లాలో ఒక లోయలో పనిచేసే ఒక కూలీ ఇంట్లో జన్మించిన ఒక సాధారణ మహిళ అంచెలంచెలుగా ప్రపంచ అగ్రదేశాలను ఆలోచింపజేసే విధంగా ప్రసిద్ధిగాంచిన పర్యావరణవేత్తగా అనన్య సామాన్యమైన యోధురాలుగా ఎదగడం అంటే ఆమె ఉక్కు సంకల్పం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించాలి. కెన్యా సెంట్రల్ ప్రావిన్స్ నైరీ జిల్లాలో 1940 ఏప్రిల్ 1 జన్మించారు మథాయి గారు. మరి ఆమె బాల్యంలోనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అందుకే అంటారు, మనం ఏదైతే ఎంచుకునే మార్గం మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం మంచి అయినప్పుడు, అది కూడా బాల్య దశలో ఆ బీజాలు పడినప్పుడు ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము, అనుకున్న లక్ష్యాన్ని చేరుతామని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మహిళా సాధికారత కోసం నడుం బిగించారు. ఎందుకని, ఇక్కడ నుంచి మొదలెడితే ఆమె పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదనమాట. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన FM వివిధ్ భారతి.

మెరుపుకొలు సినిమా నుంచి సుజాత మలేషియా వాసుదేవ్ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. వంగారి మథాయ్ పర్యావరణవేత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న వయసు నుంచే, పాఠశాల వయసు నుంచే ఆమె మానవ సేవే మాధవ సేవ అనే తలంపుతో లీజియన్ ఆఫ్ మేరీ అనే క్రైస్తవ సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నమాట. అలా సేవా కార్యక్రమాలు చేస్తూనే చదువులు ఉత్తమంగా రాణిస్తూ విదేశీ విద్యకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వంగారికి చాలా ప్రతిభ, ఎంతో టాలెంట్ అన్నమాట. పైగా కెన్యా దేశంలో ఆనాటి మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతిభగల పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆనాటి అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ వారు స్థాపించినటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా 300 మందిని ఎంపిక చేస్తే అందులో ఒకరిగా మత్తాయి గారు ఎంపిక కావడం విశేషం అన్నమాట. అలా ఎంపికైన వ్యక్తి మరి అదే ఉత్సాహంతో అమెరికాలో చదివే అవకాశం దక్కింది. అదే ఉత్సాహంతో అమెరికానే కాక ఇతర దేశాల్లో కూడా డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మాస్టర్ డిగ్రీస్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇలా చాలా మాస్టర్ డిగ్రీస్ చేశారు. దాంతో ఆకాశమే హద్దుగా అనేక ఉన్నత చదువులు చదివి మరి ఆమె పర్యావరణవేత్తగా మారారు. మరి దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఒక్కసారిగా చదువుతూ ఉన్నటువంటి ఒక యువతి పర్యావరణవేత్తకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధం లేని విషయంలో మరి ఏ విధంగా ఇటువైపు వచ్చారు అనేది కొంచెం లాజికల్గా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న అనమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, తను చదువుకున్నటువంటి చదువుతో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుతో ఏదైనా లింక్ ఉందేమని ఆలోచించాలి. సో ఎందుకంటే తెలియని సబ్జెక్టు అంశాన్ని, తెలియని సబ్జెక్టు విషయం కోసం మన ప్రయత్నాలు చేయరు ఎవరు కూడా. తెలిసిన సబ్జెక్టులోనే ఆ సబ్జెక్ట్ కోసం మనం క్షేత్ర పరిశీలనకు వెళ్ళినప్పుడు, ప్రయోగాలు చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు దాని మీద మక్కువ ఆసక్తి అనేది పెరుగుతుంది సహజంగా. సో అలా ఏమి కూడా పెరిగిందనమాట. ఇప్పటికే మీకు ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది అంటే రిలేషన్ ఉందనమాట. అంటే సైన్స్కి సంబంధించి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎంచుకుని దాంట్లోంచి మాస్టర్ డిగ్రీ చేసి అలా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎంచుకోవటం, అక్కడికి వెళ్ళటం, ఇలా అనమాట ఆమె దృష్టి అటువైపు మళ్ళీంది. అక్కడితో ఆగకుండా దాన్ని అంచెలంచెలుగా ఒక ఆ సబ్జెక్టుని తర్వాత

డమరకం సినిమా కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. వంగారి మిథాయి విషయంలో ఒక మహిళగా ఇన్ని పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉద్యమాలు ఎలా సాధ్యమయ్యాయి అని ఆశ్చర్యమేస్తుంది. ఆమె చరిత్రను తిరిగేస్తుంటే సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిభ ఉంటే అన్నీ కూడా ప్రక్కకు తొలగిపోతాయని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. 1971 నైరోబీ విశ్వవిద్యాలయం నుండి శరీర నిర్మాణ శాస్త్రంలో పిహెచ్డి పట్ట అందుకున్న మొట్టమొదటి తూర్పు ఆఫ్రికా మహిళగా ఖ్యాతిని సాధించారు. ఇలాగే కాదు, ఇలాంటి హిస్టరీలు చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి మనం కొన్ని మచ్చుకు చెబుతున్నాను. ఎక్కడో రిఫ్ట్ లోయలో పంట పొలాల్లో పనిచేసుకునే ఆమె ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహిళ. ఇంతటి ఘనతను సాధించడం అంటే మాటలా చెప్పండి. అందుకే నోబెల్ బహుమతి సెల్యూట్ చేసింది. వంగారి రికార్డ్స్ 1.2 వోల్డ్ని 1974 శరీర ధర్మశాస్త్రంలో అధ్యాపకురాలిగా, 1975 జంతుశాస్త్ర విభాగ అధిపతిగా, 1971 ప్రొఫెసర్గా ఇలా విదేశాల్లో చదివి తన సొంత దేశానికి వచ్చి నైరోబీలో ఎక్కువ మొత్తంలో మరి పదోన్నతులు పొందిన మొదటి మహిళగా కూడా రికార్డ్స్ను సాధించారు. గొప్ప విశేషం. ఎంత ధీరత్వం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత హృదయంలో మరి ఎంత ధైర్యం ఉండాలి అనేది, ఎంత తెగింపు ఉండాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. తను తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఏం చేశారంటే, అక్కడ జరుగుతున్న ఇన్ని ఉద్యోగాలు చేశారు, ఇంత ఇన్ని దేశాలు తిరిగి వచ్చారు, ఇంత చదువులు చదివారు కాబట్టి ఇదంతా చూసేసి తనకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడక్కడ లింగ వివక్షతను కూడా ఎదుర్కొన్నారనమాట, అసమానతలను కూడా చూశారు. వీటన్నిటినీ సమూలంగా మార్చేసేయాలి, మార్చడానికి మనమే చేయాలి, మనమే ఒక అడుగు ముందుకేస్తే మన వెంట చాలామంది వస్తారనే ఉద్దేశంతో తను ఎక్కడైతే ఉద్యోగాలు చేశారో వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ఉద్యమం వైపు నడిపించారు. పర్యావరణవేత్తగా మారడానికి గల కారణం ఏంటి అంటే ఆమె జీవశాస్త్రాన్ని ఎంచుకున్నారు కాబట్టి. మరి ఇక్కడ జంతు శాస్త్రం అంటే ఈమె చేసినటువంటి ఉద్యోగాలు జంతుశాస్త్ర విభాగ అధిపతులతో, అధ్యాపకులతో సహ అధ్యాపకులుగా పనిచేశారు కాబట్టి ఆ శాస్త్రంలో కూడా తను మాస్టర్ డిగ్రీ చేశారనమాట. అంటే నేను ఏదైనా చేయగలను, అన్ని లోతైనటువంటి విశ్లేషణ ఉండాలి, బహుముఖీన ప్రజ్ఞ పాఠవాలను చూపించాలనే ఉద్దేశంతో ఆమె అన్నీ చదివారనమాట. అలా ఇన్ని విభాగాల్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఇవన్నీ చేయడం మామూలు వాళ్ళకు సాధ్యమవుతాయి చెప్పండి? ఒకటి చేయడానికి, ఒకటి సాధించడానికి ఆపసోపాలు పడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనం ఆ పనులు చేస్తూ ఉంటాం. చిన్న చిన్న పనులు చేస్తూనే బోళ్ళంత పని చేశామని చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు చూస్తూ ఉంటే ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. పోనీ మనం సాధించలేము అని అనుకున్నప్పుడు సాధించాలనే వయసు ఉన్నవాళ్ళు, ఆ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్పడానికైనా కనీసం మనకు అర్హత ఉన్నవాళ్ళు అవుతాం అనేది ఇక్కడ ఉద్దేశం. సో అంత గొప్ప వ్యక్తి అన్నమాట. అలా చాలా ఉన్నాయి వారి యొక్క గొప్పతనాలు. ఇంకొక చిన్న కంటెంట్ చెప్తాను, ఎందుకంటే ఆమె అంత పెద్ద హిస్టరీలో మనం ఎవరిని చెప్పలేము. మహిళా సాధికారతకు సాధించడంలో, ఉద్యమం చేయడంలో నిలువెత్తు నిదర్శనంగా ఆమె నిలిచారు చరిత్రలో.

జానీ సినిమా నుంచి రాజేష్ నందిత పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవిశ్రాంతంగా ప్రజాసేవలో ఉంటూ ప్రభుత్వంలో కీలక విద్యావేత్తగా రాణిస్తూనే రెడ్ క్రాస్ సొసైటీలో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి పర్యావరణ సంబంధం సంఘంలో సభ్యత్వం తీసుకుని ఏకంగా ఆ సంఘానికే అధ్యక్షురాలిగా కూడా ఎదిగి యుఎన్ఓతో చేరి స్వచ్ఛంద సంస్థ ద్వారా వారితో సమన్వయంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారన్నమాట. అలా దూసుకెళ్తున్న క్రమంలో కెన్యా దేశం పరిస్థితి ఏంటి అని, తన సొంత దేశం ఏంటి అని చెప్పేసి బాగా ఆలోచించి, నిరుద్యోగం పెరిగిపోతుంది, నిరుద్యోగాన్ని అరికట్టాలి, వీటన్నిటికీ కారణం, ఇంకా దానితో పాటు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటికీ మూలం క్షీణిస్తున్నటువంటి పర్యావరణమే అని గ్రహించి పర్యావరణవేత్తగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె నడుం బిగించారు. మళ్ళీ దీంట్లో ఒక భాగం అన్నమాట, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే దీనికి అటాచ్ అయి ఉన్నటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు, మొక్కలు ఇవన్నీ, సో ఇవి కూడా ఒక కారణం అని చెప్పేసి ఆ భాగం ఆ ఉద్యమం చేపడుతున్న క్రమంలో స్పార్క్ లాగా మళ్ళీ ఒక ఆలోచన వచ్చేసి ఇటువైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అలా గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇవన్నిటి కోసం చేస్తున్నటువంటి కృషిని గమనించినటువంటి యుఎన్ఓ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇలా గొప్పగా రాణించినటువంటి మహిళకు మనం ఏం చేస్తాం చెప్పండి, సెల్యూట్ చేస్తాము. అనుకున్న రంగంలో ఆమెలాగా మనం అన్ని పట్టాలు అన్ని ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఉక్కు సంకల్పాన్ని అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమాన్ని, ఆ క్రమశిక్షణను, ఆ పట్టుదలను, ఆ తెగింపును, ఆ ధైర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాలు. మీకందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మీ ముందుకు, మీ అశోక్. చివరిగా మీరు వింటున్న పాట జయం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ పాడింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ ఆత్మీయంగా పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న తెలుగు సినిమా పాటలు. మరి కార్యక్రమాన్ని ముందుగా ప్రేమనగర్ ఈ చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీతాన్నిగా అందించగా ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, సాత్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, మరి వీరందరు కోరుతున్న ఈ పాట వీరందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డ్.
3: నిజామాబాద్ జిల్లా మోత్తర్ మండలం తిమ్మాపూర్ నుండి దాసరళిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్. మరి వినంత కోరుతున్న ఈ పాట సంపూర్ణ రామాయణం. ఈ చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించగా ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: శ్రోతలుగా మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి సత్యకాలపు సత్తయ్య. ఈ చిత్రం కోసం ఘంటసాల సుశ్రత కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ న్యూస్ కామీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీత, రుషికేష్, అక్షయ్.

0: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆత్మీయులు ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, పార్పల్లి శ్రీశాంత్, జోగ అద్వైత, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, గుజ్జటి ఆనంద్, సరోజిని శ్రీనిత, బండి కిషోర్, హరిప్రియ. మరి వీరంతా కోరుతున్న ఈ పాట

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: అవినీతి కార్యక్రమంలో తరాతి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రీతిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శుభారాణి, అశోక్ బాబు, మరి వీరంతా కోరుతున్న ఈ పాటను మాకు కూడా వినిపించడని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మోతాడు మండలం తిమ్మాపూర్ నుండి వినోద్, వేదవతి, రాజేశ్వర్, అనన్య, లలిత, భూలక్ష్మి, భూమేశ్వర్, మరి వీరంతా కోరుతున్న ఈ పాట గజదంగా ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతాన్ని అందించగా ఎస్పి పార్శ్వభవన్యం పి సుశీలతో కలిసి ఆలపించిన ఈ పాట

తర్వాత పాట వినబోయే ముందుగా శ్రోతలకు కొన్ని గమనికలు. ఈ నెల 21వ తేదీ అంటే మంగళవారం, అంటే రేపు ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడ్ నిజాంబాబు వారి ప్రయత్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాటరాక్ట్, మూత్రబిందు, రెటీనా సమస్యలను క్రోమ్క నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదే రోజు అంటే రేపు ఉదయం 7:58 డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకర పళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవేదల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదేవిధంగా రేపు సాయంకాలం 6:30 తేజ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమంలో సాధారణంగా పనులు వాయిదా వేస్తూ ఉంటాం, దీనికి కారణాలు, సమస్యలను ఎలా అధిగమించాలో ప్రముఖుల మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. ఇక ఈ నెల 22వ తేదీ అంటే బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు తెలియజేస్తారు. అదే రోజు అంటే బుధవారం ఉదయం 8:00 ప్రొవెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధుల కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. మరి కార్యక్రమంలో చివరిగా విందాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు 1400 బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, మరి వీరంతా కోరుతున్న ఈ పాట బహుదూరపు బాటసారి చిత్రంలోనిది.

చివరగా మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నెలంలో సమయం 5:30 దాటి 33 సెకండ్లు. ఇక శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజన కార్యక్రమం.

జవహర్ నవోదయ విద్యాలయ అనగా జేఎన్వీలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కొరకై జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027 సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతోంది. ఇక ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారు. ఇక ఈ పరీక్ష కోసం దరఖాస్తులు పూర్తి చేయడానికి కావలసిన విద్యార్హత, విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయంలో ఉన్న సంబంధిత జిల్లాలో నివాసి అయి ఉండాలి. అలాగే 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయించడం జరుగుతుంది. విద్యార్థులకు ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక విద్యార్థులు 2015 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్యలో జన్మించి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ 31 జూలై 2026. ఇక ప్రవేశ పరీక్షా తేదీ 28 నవంబర్. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.cbseitms.rcil.gov.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, 31 జూలై 2026. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cbseitms.rcil.gov.in.

జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనగా జేఎన్టీయూ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ కసెల్ జర్మనీ సంయుక్తంగా 2 ఏళ్ల కాల వ్యవధికి డబుల్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాం కోర్సులకు ప్రకటనను విడుదల చేసింది. ఇక వీటిలో చేరిన వారు 1 సెమిస్టర్ జేఎన్టీయూలు, అలాగే 3 సెమిస్టర్లు జర్మనీలో చదవడం జరుగుతుంది. ఇక కోర్సు పేరు ఎంఎస్సీ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, అలాగే మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్ తదితరాలు. మొత్తం సీట్ల సంఖ్య 25. ఇక కాల వ్యవధి 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక దీనికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత మెకానికల్ IEEE లేదా కెమికల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అలాగే అభ్యర్థుల ఎంపిక టీజీపీజీఈఈ సెట్ 2026 ర్యాంకు లేదా 2026 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోరు ఆధారంగా ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూలై 20, 2026. వెబ్సైట్ వివరాలు www.jntuh.ac.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 20వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.jntuh.ac.in.

సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగు బీటెక్ అలాగే బీఎస్సీ బీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక వీటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ సహకారంతో అందిస్తోంది. ఇక కోర్సుల వివరాలు బీటెక్ సిఎస్సీ అండ్ ఏఐ అలాగే బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బీఏ ఆనర్స్ ఇంగ్లీష్ మరియు ఎకనామిక్స్ తదితరాలు. కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక ఈ కోర్సులకై ప్రవేశాల కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన విద్యార్హత అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక సిఈఈటి యూజీ స్కోరు లేదా ఐఐటి జేఈఈ మెయిన్ స్కోరు లేదా ఆ సంస్థ నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 2026. వెబ్సైట్ వివరాలు www.sscitu.ac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sscitu.ac.in.

0: వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ప్రకటనల అనంతరం యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. దేశంలోని ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకై ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనగా ఐబీపీఎస్ ప్రకటనను విడుదల చేసింది. ఇక వీటికి సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హతతో దరఖాస్తులు పూర్తి చేసుకోవచ్చు అభ్యర్థులు. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 745. పోస్టుల వివరాలు ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, అలాగే రాజభాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ తదితరాలు. ఇక విద్యార్హత, అభ్యర్థులు సంబంధిత రంగంలో క్షమించాలి, అభ్యర్థులు సంబంధిత విభాగంలో యూజీ లేదా పీజీ విద్యార్హతతో దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, అలాగే మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూలై 21, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.ibps.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 21వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ibps.in.

భారతీయ వాయుసేన అగ్నిపత్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇంటర్మీడియట్ అలాగే ఒకేషనల్ కోర్సులు, డిప్లొమా కోర్సుల విద్యార్హతలతోనే అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి ఎయిర్ ఫోర్స్ ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రకటనను విడుదల చేస్తుంది. ఇక ప్రస్తుత నోటిఫికేషన్ 2026 ఇంటేక్కు చెందింది. ఇక ఇందులో సైన్స్, నాన్ సైన్స్ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న వారు కోరుకుంటే నాన్ సైన్స్ ఖాళీలకు పోటీ పడవచ్చు. ఇక ఇందుకోసం ప్రత్యేక పరీక్షను రాయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఎంపికైన వారు 4 సంవత్సరాల పాటు సేవలందించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత వీరిలో 25% మందికి శాశ్వత ఉద్యోగానికి అవకాశమిస్తారు. అందరికీ సర్టిఫికేట్ అలాగే ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతాయి. ఇక అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, అలాగే ఫిజికల్ టెస్ట్, అలాగే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 26 జూలై 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.agnipathvayu.cdac.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ మరొకసారి 26 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.agnipathvayu.cdac.in.

0: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనగా జేఎన్యూ ఢిల్లీ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకై ప్రకటనను విడుదల చేసింది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 267. పోస్టుల వివరాలు జూనియర్ అసిస్టెంట్, కుక్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, అలాగే మెస్ హెల్పర్, ఇంజనీరింగ్ అటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లాబొరేటరీ అసిస్టెంట్, వర్క్ అసిస్టెంట్, అలాగే లాబొరేటరీ అటెండెంట్, యానిమల్ అటెండెంట్, యాంటీ మలేరియా వర్కర్ తదితరాలు. ఇక ఆయా పోస్టుల్ని అనుసరించి అభ్యర్థులు ఆయా విభాగాల్లో 10వ తరగతి లేదా ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీ విద్యార్హతలతో దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక రాత పరీక్ష, అలాగే స్కిల్ టెస్ట్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి అభ్యర్థులు. దరఖాస్తులకు చివరి తేదీ 07/07/2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.jnu.ac.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 07/07. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.jnu.ac.in.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹರಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟಿಗೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟಿ ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనగా ఐఓసీఎల్ గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 647 కాగా ఖాళీల వివరాలు, ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీలు 294, ఇక టెక్నీషియన్ అప్రెంటిస్ మొత్తం ఖాళీలు 353. ట్రేడుల వివరాలు అటెండెంట్ ఆపరేటర్ అలాగే ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు. విద్యార్హత సంబంధిత విభాగాల్లో లేదా ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక కొన్ని పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్హతను కూడా కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక విద్యార్హతలో చూపిన మార్కులు అలాగే సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 28 జూలై 2026. ఇక వెబ్సైట్ వివరాలు www.iocl.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 28 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iocl.com.

న్యూఢిల్లీలోని సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 179. పోస్టుల వివరాలు గ్రూప్ ఏ గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఖాళీలు. విద్యార్హత పోస్టును బట్టి అభ్యర్థులు 10వ తరగతి ఐటీఐ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పీజీ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.ccrum.ayush.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ccrum.ayush.gov.in.

0: న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకై దరఖాస్తులకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 114 కాగా పోస్టుల వివరాలు డిప్యూటీ జనరల్ మేనేజర్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ తదితరాలు. విద్యార్హత అభ్యర్థులు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31, 2026. వెబ్సైట్ వివరాలు www.ngel.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 31వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ngel.in.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన

ప్రకటనానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 750. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక ఎంపిక విధానం ఆన్లైన్ టెస్టు, అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ జూలై 20, 2026. వెబ్సైట్ వివరాలు www.iob.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 20. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iob.bank.in.

యూపీలోని మీరట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 62. ఇక పోస్టుల వివరాలు: ఫార్మ్ మేనేజర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, డ్రైవర్ తదితరాలు. విద్యార్హత: అభ్యర్థులు ఆయా ఉద్యోగాన్ని బట్టి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్, ఐటీఐ లేదా డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ ఆగస్టు 17, 2026. ఇక వెబ్సైట్ వివరాలు: www.recruitmentsv.puat.in. ఇక దరఖాస్తులకు చివరి తేదీ ఆన్లైన్ విధానంలో అయితే 3వ తేదీ వరకు, ఇక ఆఫ్లైన్ విధానంలో అయితే 17వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి: www.recruitmentsv-puat.in.

0: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనగా హెచ్పీసీఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అలాగే ఫ్రెషర్ పోస్టుల భర్తీకై దరఖాస్తుల్ని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 116 కాగా పోస్టుల వివరాలు జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఫైర్ సేఫ్టీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్ తదితరాలు. విద్యార్హత పోస్టును అనుసరించి కెమికల్ లేదా ఫైర్ సేఫ్టీ విభాగంలో అభ్యర్థులు బీటెక్ లేదా ఎంబీఏ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అలాగే వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జులై 20. వెబ్సైట్ వివరాలు www.hindustanpetroleum.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జులై 20, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.hindustanpetroleum.com.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ముఖాన్ మొటిమల
6: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఈరోజు మీరు విన్న విద్యా ఉద్యోగ ప్రకటనల వివరాలతో ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: अफवाहों, गलत सूचनाओं पर विश्वास न करने और न ही उन्हें फैलाने की सलाह दी। उच्चतम न्यायालय ने सॉलिसिटर जनरल को यह निर्देश प्राप्त करने को कहा है कि क्या अयोध्या राम मंदिर में दान के कथित गबन की जांच के लिए एक विशेष जांच दल का गठन किया जा सकता है। न्यायालय ने संबंधित पक्षों से राम मंदिर चढ़ावा विवाद का राजनीतिकरण न करने को भी कहा है। न्यायालय ने यह भी कहा कि उसका काम सिर्फ उचित जांच सुनिश्चित करना है। सॉलिसिटर जनरल ने न्यायालय को बताया कि आरोपों की जांच के लिए एसआईटी का गठन किया गया था और अब राज्य पुलिस इसकी जांच कर रही है। सर्वोच्च न्यायालय इस याचिका पर 27 जुलाई को फिर से सुनवाई करेगा। राष्ट्रपति द्रौपदी मुर्मू और मॉल्दोवा की राष्ट्रपति माया सांडू ने आज व्यापार, निवेश, कृषि, स्वास्थ्य, नवीकरणीय ऊर्जा, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, आर्टिफिशियल इंटेलिजेंस और नवाचार सहित कई क्षेत्रों में द्विपक्षीय सहयोग बढ़ाने पर सहमति जताई। राष्ट्रपति मुर्मू ने किशिनो में प्रतिनिधिमंडल स्तर की वार्ता के बाद संयुक्त प्रेस वक्तव्य में कहा कि यह यात्रा ऐतिहासिक है क्योंकि किसी भारतीय राष्ट्रपति की मॉल्दोवा की यह पहली राजकीय यात्रा है। उन्होंने विश्वास व्यक्त किया कि उनके इस यात्रा के दौरान आयोजित भारत मॉल्दोवा बिजनेस फोरम आर्थिक सहयोग को नई दिशा देगा। विधि विभाग द्वारा आयोजित ब्रिक्स अभियोजन सेवा प्रमुखों की आठवीं बैठक आज से हो रही है। दो दिन की वर्चुअल बैठक भारत के ब्रिक्स के व्यापक दृष्टिकोण, लचीलापन, नवाचार, सहयोग और स्थिरता के लिए निर्माण को आगे बढ़ाती है। जम्मू कश्मीर में मुख्यमंत्री उमर अब्दुल्ला ने राजौरी और पुंछ जिलों में बारिश की घटनाओं में मरने वालों के परिजनों को तत्काल सहायता के रूप में 6-6 लाख रुपए की अनुग्रह राशि देने की घोषणा की है। मुख्यमंत्री ने अचानक आई बाढ़, भूस्खलन और बारिश की घटनाओं में हुई जानमाल की हानि पर गहरा शोक व्यक्त करते हुए कहा कि सरकार इस मुश्किल समय में लोगों के साथ है। सुरक्षा कारणों को देखते हुए एहतियात के तौर पर आज चार धाम यात्रा कुछ समय के लिए स्थगित कर दी गई है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय अनुजा कुमार। Both Houses of Parliament witnessed multiple adjournments on the first day of the monsoon session today, following uproar by opposition parties over various issues, including the NEET paper leak case. The Lok Sabha and the Rajya Sabha were later adjourned for the day. The Lok Sabha began with obituary references to six former members who passed away recently. The House also paid tributes to Father Emir of Qatar Sheikh Hamad bin Khalifa al-Thani. However, question hour could not be taken up as opposition members from the Congress and the Samajwadi Party raised slogans over the NEET issue. Despite repeated appeals by Speaker Om Birla and later by Presiding Officer Dilip Saikia to maintain order and allow the House to function, the protests continued, leading to adjournment of the House for the day. The Rajya Sabha also witnessed repeated disruptions. The House was adjourned multiple times despite efforts by Chairman C.P. Radhakrishnan and Deputy Chairman Harivansh to conduct business. Later, the upper house was also adjourned for the day. Earlier, speaking to media ahead of the commencement of the session this morning, Prime Minister Narendra Modi expressed hope that the monsoon session will be as productive as the monsoon itself, saying both play an important role in the nation's progress and the well-being of its people.
2: Monsoon ho ya monsoon satra, agar dono proactive ho, to bahut hi productive hote hain. और दोनों को प्रोडक्टिव होते हैं तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है। साथियों, पिछले एक महीने में देश ने अनेक सिद्धियां प्राप्त की है, चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो, भारत के लिए गर्व के पल रहे हैं।
1: President Draupadi Murmu today called for deeper economic engagement between India and Moldova, saying the two countries have immense potential to expand cooperation in several high-growth sectors. The President was addressing the India-Moldova Business Forum in Chisinau, today. Referring to the vision of Viksit Bharat 2047, President Murmu said India seeks partnerships based on trust and shared prosperity, while Moldova's strategic location and skilled workforce offer promising opportunities for the Indian business. Earlier, President Murmu and her Moldovan counterpart, Maia Sandu, held delegation-level talks. She also paid floral tributes at the monument of Stefan Chel Mari C. Sfand in Chisinau. The Supreme Court has asked the Solicitor General to take instructions if a special investigation team, SIT, can be set up to probe the alleged embezzlement of donations at Ram Temple in Ayodhya, Uttar Pradesh. It also asked the parties not to politicize the Ram Temple donation row. The court said that the Ram Temple donation row is a simple case of commission of crime and the court is just to ensure proper investigation. The Solicitor General told the court that SIT was constituted to probe allegations and now the state police is investigating it. The apex court will hear the plea again on 27th of this month when Uttar Pradesh government will apprise it about the SIT probe in matter. Union Minister Jagat Prakash Nadda today met the representatives of protesters in New Delhi. In a social media post, Mr. Nadda said a proposal came from the protesters to hold talks with the government and the discussions have been ongoing since 11:50 a.m. this morning. The minister said the meeting took place in a cordial atmosphere and initial verbal discussion was held in detail with their delegation and they submitted a written petition to the government around 4 p.m. Mr. Nadda urged all the protesters to end their sit-in and assist the administration in restoring normalcy. The Delhi police has appealed to all the protesters in New Delhi to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈరోజు ఫిర్యాదు చేసింది. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగువైపు మళ్లడం అవసరమన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు 4 సంవత్సరాల కాలంలో ఎకరాకు సుమారు 52,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వల తగ్గుదల, వర్షాభావ పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన సమీక్షిస్తారు. రేపు హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషనల్ హబ్ను సందర్శించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులు బ్లాక్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై సమావేశం జరుపుతారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కళాభవన్లో టీజీఆర్టీసీ ఉద్యోగుల సహాయ పథకం కింద దివంగత నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ కుటుంబానికి 90,85,000 రూపాయల చెక్కును అందజేశారు. డ్రైవర్ కుటుంబానికి నివాస గృహంతో పాటు ఆయన కుమారునికి ఉద్యోగం

0: కల్పిస్తానని హామీ ఇచ్చిన మంత్రి సంస్థలోని సమస్యలను ప్రభుత్వం క్రమపద్దతిలో పరిష్కరిస్తోందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎంఎంటీఎస్ మెట్రో నెట్వర్క్లతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ రోజు ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని, వారి ప్రతినిధి బృందంతో ప్రాథమికంగా చర్చించామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బాన్సువాడ వ్యాపారవేత్త మొరిల్ శ్రీనివాస్ ను తారకరామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టివేశారని, తీవ్ర కరువు పరిస్థితుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 70,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చలేదని తారకరామారావు ఆరోపించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎల్నినో కంటింజెన్సీ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఉన్న ఇంపాక్ట్ ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీస్, మైక్రో ఇరిగేషన్, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్లు, బోర్ల రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, పవర్ సప్లై, ఇవన్నిటిపైన సమీక్షించడం జరిగింది.
0: కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశాభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, అభివృద్ది చెందిన దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో సంస్థ చూపుతున్న నిబద్దతను అభినందిస్తూ, నిజమైన విద్య కేవలం జ్ఞానాన్ని పొందడానికి పరిమితం కాదని, యువతలో క్రమశిక్షణ, దయాగుణాన్ని పెంపొందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈరోజు ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అసోంలో బొగ్గు గన్ల రంగ అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురూ చర్చించారు. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ప్రభుత్వాల్లో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఓట్లు నమోదు చేసుకోకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తూ అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. అర్హులైన పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రణాళికలపై మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 6 తడి పంటలను మాత్రమే పండించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలోని రైతులకు విజ్ఞప్తి చేశారు. మొండ్రాయి గ్రామంలో కూరగాయల క్షేత్రాన్ని కలెక్టర్ ఈరోజు సందర్శించి కూరగాయల పంటల సాగు తీరును పరిశీలించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ భాగస్వామ్యంతో జాతీయ స్థాయి పరిశోధన వ్యాసాల పోటీని ప్రకటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా విధానపరమైన పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. పూర్తికాల డిగ్రీ పీజీ పిహెచ్

0: డిగ్రీ విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అభ్యర్థులు తమ సొంత పరిశోధనా పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య సమర్పించవచ్చు. వివిధ విభాగాల్లో విజేతలకు 1,25,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్నినో ప్రభావాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిజేబుల్డ్ సహకారంతో ఈ నెల 22 కలెక్టరేట్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన దివ్యాంగులు, నిరుద్యోగ యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తకేడియా బయోఫార్మాసిటికల్స్ అభివృద్ది చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు ప్రారంభించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పోషకాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని మొండ్రాయ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సంసదః వర్షాకాలీన సత్రస్య ప్రథమ దివసే నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణమధికృత్య విపక్షీ సదస్యానాం సదనే కోలాహలం. ఉభయోః సదనయోః కార్యాచరణం ఆదివసాయ స్థగితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసదః వర్షాకాలీన సత్రస్యారంభే రాష్ట్రకల్యాణాయ క్రియాశీల సత్రస్య ఆహ్వానం అకరోత్. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ కిషినో రాజధాన్యాం స్వస్య మోల్దోవా సమకక్షయా రాష్ట్రపతినా మయా సందు ఇత్యనయా సహ మండలస్తరీయ వార్తాం వ్యదధాత్. హోర్ముజ్ క్షేత్రే ఉత్పాతస్య నిరంతర వర్ధనేన సమీపస్థ దేశేషు అస్య ప్రకోపేణ చ ఇరాన్ అమెరికా దేశయోః మధ్యే అద్య నవమ దివసేపి పరస్పరాక్రమణానాం చక్రం అవిరతం ప్రాచలత్. అపి చ భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య హిమాచల ప్రదేశ, జమ్మూ కశ్మీర్, లద్దాఖ, ఉత్తరాఖండ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయా సంచేతనా ఉద్ఘోషితా. అథ వార్తాః విశదీకృత్య. సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణమద్య నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణే విపక్షీ సదస్యానాం నిరంతర కోలాహలేన స్థగితం. లోకసభాయాః కార్యాచరణారంభే ఆదౌ సదనేన షణ్ణాం పూర్వ సదస్యానాం నిధనే సహైవ కతర దేశస్య అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనే శోక సంతప్త శ్రద్ధాంజలిః సమర్పితః. అధ్యక్షః ఓమ బిర్లా ఇత్యసౌ న్యగాదీత్ యత్ షేఖ్ హమద్ మహోదయః ఆధునిక కతర దేశస్య ఆధారశిలాం స్థాపయితుం సహైవ భారత కతర సంబంధాన్ సుదృఢీకర్తుం మహతీం భూమికాం న్యవహత్.
2: महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया. उन्होंने आधुनिक कतर की नींव रखी. उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई.
1: प्रश्नकालारम्भे कांग्रेस समाजवादी प्रभृतयः विपक्षीदलीयाः नीट विषयमधिकृत्य उच्चैः विरोधोद्घोषान् अकुर्वन्। अध्यक्षस्य पीठस्य च निरन्तर आग्रहम् उपेक्ष्य सदस्याः कोलाहलम् अकुर्वन्, येन षड्वारं स्थगनानन्तरम् अन्ततः लोकसभायाः कार्याचरणम् आदिवसाय स्थगितीकृतः। राज्यसभायामपि एतादृशमेव दृष्टिम् अगात्। आरम्भे नवनिर्वाचिताः सदस्याः शपथम् अगृह्णन्, सदनं च पूर्वसदस्येभ्यः श्रद्धाञ्जलिं समर्पयत्। विपक्षनेता मल्लिकार्जुन खर्गे नीट विषयम् उत्थापयितुं प्रायतत, किन्तु निरन्तर कोलाहलेन सदनं बहुवारं स्थगितम्। उपसभापतिः हरिवंशः सूचीबद्ध कार्याणि संचालयितुं प्रायतत, किन्तु अविरत प्रतिरोध कारणात् राज्यसभापि आदिवसाय स्थगिता। प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् वर्षा भवतु अथवा संसदः वर्षाकालीन सत्रं भवतु, यद्युभौ क्रियाशीलौ भवतः तर्हि अतीव लाभप्रदौ सिध्यतः। संसदः वर्षाकालीन सत्रस्य आरम्भात् प्राक् वार्ताहरैः सह सम्भाषमाणः सः न्यगादीत् यत् उभयोः सक्रियतायां सत्यां राष्ट्रस्य कल्याणं जीवानां मङ्गलञ्च भवति। श्रीमोदी अकथयत् यत् देशस्य यूनां सामर्थ्यम् आकांक्षाः च अन्तरिक्षवत् अपरिमिताः सन्ति। प्रधानमन्त्रिणा अभाष्यत यत् भारतस्य रिफॉर्म एक्सप्रेस इति परिष्कारगतौ आरोहणस्य परिणामः वर्तते, यत् भारतस्य युवानः धैर्यं प्रदर्श्य सफलतां प्राप्नुवन्ति। सः प्रोक्तवान् यत् केवलं एकस्मिन् मासे देशेन अनेके विशिष्टाः कीर्तिस्तम्भाः अधिगताः, येषाम् उपलब्धिः प्रत्येकं नागरिकं गौरवेण पूरयति। प्रधानमन्त्री अवदत् यत् राष्ट्रियमञ्चे, अन्ताराष्ट्रियपटले, साम्प्रतं च अन्तरिक्षे अपि इमे क्षणाः भारतस्य कृते सत्यमेव गौरवपूर्णाः आसन्। श्रीमोदी अवदत् यत् विभिन्नेषु क्षेत्रेषु युद्धस्य निरन्तर सङ्कटमालक्ष्य समग्रं विश्वं चिन्तितमस्ति। पश्चिमेशियाक्षेत्रस्य सङ्घर्षः भारतसदृशाणां देशानां कृते एकं महत् सङ्कटमासीत्। ये ऊर्जाक्षेत्रे अन्येषामुपरि आश्रिताः सन्ति। पेट्रोल डीजल एलपीजी उर्वरक रसायनादीनां विषये बहवः प्रत्यवायाः सङ्कटाः च उत्पन्नाः, तथापि भारतेन 7.7% विकासमानाङ्कः संरक्षितः, येन भारतं विश्वस्मिन् तीव्रतमा वर्धमाना अर्थव्यवस्था सञ्जाता। अस्मिन् एव पृष्ठभूमौ वर्षाकालीन सत्रस्यारम्भः भवति, देशः गतिशीलतां धारयति, संसदः भावना च तस्यां गतौ नवीनाम् ऊर्जां सञ्चारयति इत्यपि प्रधानमन्त्रिणा प्रतिपादितम्। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः तस्याः मेल्डोवियन् समकक्षया मया सन्धु इत्यनया सह अद्य व्यापारनिवेश कृषि स्वास्थ्यसेवा नवीकरणीयोर्जा अङ्कीयसार्वजनिकसंरचना कृत्रिमबुद्धि नवोन्मेष इत्यादिषु प्रमुखविषयेषु द्विपक्षीयसहयोगस्य दृढीकरणाय ऐक्यमत्यं प्रकटितवती। चिशिनाउनगरे मण्डलस्तरीयमन्त्रणायाः अनन्तरं भाषमाणा राष्ट्रपतिः मुर्मुः स्वकीयां यात्राम् ऐतिहासिकीम् इति प्रत्यपादयत्। यतो हि एषा कस्यापि भारतीय राष्ट्रपतेः मोल्डोवादेशाय प्रथमा राजकीययात्रा अस्ति। द्विपक्षीय व्यापारस्य निवेशस्य च संवर्धनाय सुदृढसम्भरणशृङ्खलायाः सशक्तिकरणाय सहैव सान्द्रव्यापारिकसम्बन्धानां प्रोत्साहनाय उभौ अङ्गीकृतवन्तौ। राष्ट्रपतिः मुर्मुः अवोचत् यत् भारतमोल्डोवा व्यापारिकमञ्चः आर्थिकसहयोगाय नूतनां गतिं प्रदास्यति। अनेनैव साकं राष्ट्रपतिः मुर्मुः मोल्डोवा देशं आपत् प्रतिरोधी संरचना गठबन्धने सहैव वैश्विक जैवेन्धन गठबन्धने सम्मिलितुं निमन्त्रितवती। सामरिक दृष्ट्या अति महत्वपूर्णे होर्मुज जलसंधौ उत्तरोत्तरं प्रवर्धमाने संघर्षावधौ अद्य अविरतं नवम दिवसेपि अमेरिका ईरान देशयोः परस्परं भीषण सैन्य प्रहाराः अभवन्। अमेरिकी सैन्यैः ईरानस्य होर्मुज नगरं लक्ष्यीकृत्य क्षेपणास्त्र प्रहाराः विहिताः। ईरानस्य अर्धसर्वकारीय वार्ता संस्थया कस्यचित् स्थानीय अधिकारिणः वचनम् उद्धृत्य निवेदितं यत् बुशेह्र प्रान्तस्य दश्ती मण्डलस्य प्राशासनिक केन्द्रे होर्मुज नगरे अमेरिकी प्रहारेण बहुषु भागेषु विद्युत् प्रवाहः पूर्णतया अवरुद्धः अभवत्। वृत्तान्तानुसारम् अस्मिन् प्रहार क्षेत्रे इस्लामिक रेवोल्यूशनरी गार्ड कॉर्प्स इत्यस्य नौसैन्य प्रतिष्ठानानि आसन्। अनेन सैन्य प्रहारेण होर्मुज नगरस्य कतिपयेषु भागेषु तत्क्षणमेव विद्युत संभरण श्रृंखला बाधिता अभवत्। अपरत्र जॉर्डन देशस्य सर्वकारीय प्रसारण संस्थया सामाजिकान्तर्जालीय पटले निवेदितं यत् तस्य देशस्य वायु प्रतिरक्षा प्रणाल्या ईरान देशात् जॉर्डन भूभागं प्रति प्रक्षिप्तानि त्रीणि क्षेपणास्त्राणि तथैव विनाशितानि। चतुर्थं क्षेपणास्त्रं जॉर्डन देशस्य दक्षिण दूरस्थ क्षेत्रे पतितं येन कापि जनधनहानिः न जाता। समाचार माध्यमानुसारम् एतानि क्षेपणास्त्राणि जॉर्डन देशस्य दक्षिणतटीय नगरे अकाबा इत्यत्र स्थितान् अमेरिकी विमानस्थानकान् लक्ष्यीकृत्य प्रक्षिप्तानि आसन्। भारत ऋतु विज्ञान विभागेन अद्य हिमाचल प्रदेश जम्मू कश्मीर लद्दाख उत्तराखंड राज्येषु अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना उद्घोषिता इति वार्ताः।
3: आकाशवाणी निजामाबाद केंद्रम समाचार दर्शिनी ఇందులో కొన్ని ప్రకటనలు చూద్దాం, గమనికలు చూద్దాం. తాగునీటిని వృధా చేస్తే జరిమానా విధిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా తాగునీటి వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. మున్సిపల్ పట్టణాభివృద్ధి సంస్థ ఈ ప్రాంతాల్లో 10,000 గ్రామ పంచాయతీల పరిధిలో 5,000 జరిమానా విధించాలని సూచించడం జరిగింది. అదేవిధంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి సాగునీటి అవసరాలకు అవి ఏ మేరకు సరిపోతాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేకించి తాగునీటి ఏమాత్రం వృధా చేయకుండా భవన నిర్మాణాలు వంటి ఇతర అవసరాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎక్కడైనా తాగునీటిని వృధా చేస్తే బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇరిగేషన్ అన్ని నివాస ప్రాంతాలకు ప్రజల అవసరాలకు సరిపడా రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని నివాస ప్రాంతాల్లో తాగునీటి సరఫరా స్థితిగతులను పరిశీలించి సంయుక్తంగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. వర్షపు నీటిని ఒడిసిపడుతూ భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవకాశం ఉన్న చోట పాంప్ ఫండ్స్, ఇతర వాటర్ షెడ్ నిర్మాణాలు జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయిన చోట నీటిల వెనుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో వాటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎక్కడ కూడా తాగునీటి విషయమై ప్రజల ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితో పలికారు. అదేవిధంగా ఖరీఫ్ పంటల సాగుకు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అవసరమైన మొదటి 2 తరుల నీటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు రైతులకు ఇబ్బందులు లేకుండా అంకిత భావంతో నిర్వహించాలని సమావేశంలో అదర్ కలెక్టర్ వి భుజంగారావు, జెడ్పీసీఓ సాయగౌడ్, డిఆర్డిఓ భూమన్న సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఈనాటి సమాచార దర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35 కొద్ది క్షణాల్లో. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు. మరి ముందుగా శ్రీ కాళహస్తీశ్వర మహత్యం చిత్రంలోని ఈ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: వెన్నుపాట శ్రీకృష్ణాంజనేయ యుద్ధం. ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం ఆలపించిన ఈ పాటకు టీవీ రాజు సంగీతాన్ని అందించారు. కార్యక్రమంలో పడవైన ముందుగా శ్రోతలు మీరు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేశారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రాన్ని. అదేవిధంగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై అంతర్జాతీయంగా కూడా ఈ ప్రసారాలు వింటున్నారు. మరి సినీ భక్తి రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవాలయం. ఈ చిత్రం కోసం వీటూరు సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ సినీ గీతం.
1: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన.

పాటతో ఈనాటి ఈ సినీ భక్తి రంజని కార్యక్రమం భక్తి గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వివిధ పంటల అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మన పొలంలో ఉన్నటువంటి పంటల అనంతరము ఏ విధంగా దుక్కిలో మనం దున్నుకొని దానిని ఈ యొక్క భూమిని సారవంతం చేసుకోవాలి అన్న వివరాలు, మెలకువలు మన రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయా, చిక్కుడు, వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులను గమనించిన రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి అని కూడా మనకు సూచిస్తున్నారు. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోమంటున్నారు. పంటల్లో గింజలు, అవశేషాలు ఉత్పన్నమవుతాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర ఆదాయం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్ళు, గొర్రెల పెంపకం నుంచి అనుబంధ వ్యాపకాలు సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులలో విలువ జోడించి మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏది వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను మనకు ఈ విధంగా సద్వినియోగపరుచుకోమని ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి పంట అవశేషాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 15.49 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 44.92 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంటను మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 9 లక్షల టన్నుల వరి పొట్టు, 4.5 లక్షల టన్నుల తవుడు, 31 లక్షల టన్నుల బియ్యము వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్లు, కొవ్వులు, ముడిపీచు, మాంసకృతులు, విటమిన్ బి, ఈ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10-23% నాణ్యమైన వంట నూనెను తీసుకోవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. కనుక తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువుల, గొర్రెల, కోళ్ల దానాగా వినియోగించుకోవచ్చు. వరి ఊక సిలికా, లిగ్నిన్ కలిగిన గట్టి పదార్థము. మండించడం ద్వారా వచ్చిన ఉష్ణముతో ధాన్యము ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడతారు. ఊక బిల్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్లో శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వాడతారు. విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు, ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వరిగడ్డిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే విలువాధారిత పదార్థాలను తయారు చేసి లాభాలు పొందవచ్చో ఈ విధంగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. హెక్టార్కు 6-7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి గడ్డిని తగలబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగలబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. పొలములో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది అంటున్నారు. నేలలో కలియదున్నప్పుడు కర్బన నత్రజని నిష్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన దానికన్నా నత్రజనికి 25% అధిక నత్రజనిని వాడవలెను. ఈ క్రియ వల్ల దీర్ఘకాలంలో నేలలో సేంద్రీయ కర్బనము 14-27% పెరుగుతుంది. జింకు, కాపరు, ఇనుము, మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలములో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకము, పశువుల పాకలో పాన్పుగా వాడటం ద్వారా పశువులకు ఆరోగ్యము, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని ఈ వరిగడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వరిని, వరిగడ్డి గురించి మనకు శాస్త్రవేత్తలు అందజేశారు వివరాలు. ఇక మొక్కజొన్న అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఆ వివరాలు అందిస్తున్నారు మనకు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న కోత తర్వాత కాండము, ఆకులు, గింజలు, వలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. గుజ్జు చేసి కాగితం తయారు చేయవచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
అవశేషాలను పిండి చేసి సాంద్రీకృత దానతో 75% 25% నిష్పత్తిలో కలిపి ఎండు టీఎంఆర్ దానను తయారు చేయవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్, కృత్రిమ తోళ్ల తయారీలో పూరకంగా వాడతారు. పనికిరాని ఈ మొక్కజొన్న చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పానుపుగా, వానపాములకు ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న గడ్డి పంట పూత దశలో పెట్టకొచ్చి ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా కూడా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ముల్లో సైలేజ్ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృధా కాకుండా సమర్థవంతంగా పశువులను మేపుకోవచ్చు. తర్వాత ఈ ప్రతి పంట యొక్క అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డు పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. ప్రతి కట్టెలో 68% సెల్యులోజు, 26% లిగ్నిన్, 7% బూడిద ఉంటుంది. ఒక 1000 టన్నుల ప్రతి కట్టెతో 100 kV సామర్థ్యపు 5 విద్యుత్ కేంద్రాలను 1 సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. ప్రతి కట్టెను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోస్రెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. 1 ఎకరం ప్రతి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రతి పంట నేలలో కలియ దున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. ఇక కంది పంట అవశేషాల గురించి శాస్త్రజ్ఞులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా లబ్ధి చెందాలి ఈ అవశేషాలతో, తర్వాత భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. కంది కట్టె, ఆకులు, కందికాయ పొట్టు, చున్నీ మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టారుకు 6 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, పంట చెరకు, ఇతర అల్లికలకు విరివిగా వాడతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. చైనా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో, బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గుజ్జు నుండి లక్క తయారు చేస్తారు. ఆకులను ఆల్ఫా ఆల్ఫా పశుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోలదానలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడతారు. కాయల పొట్టులో మాంసకృతులు, పీచు పదార్థం ఉండి నెమరు వేయు జంతువులకు మంచి పోషకాల దాన అవుతుంది. కంది చున్నిలో 25 నుండి 35% కంది నూక ఉండటం వలన మంచి సాంద్రత దానగా ప్రోటీన్ సరఫరా వస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు 40 కిలోల నత్రజనిని సమకూరుస్తాయి. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు, రైతులతో అనుసంధానమైన ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించి పశువులను, కోళ్లను పెంచి పంటల అవశేషాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత కాన రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని, ఈ విధంగా మనకు పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి మేలైనటువంటి లాభాలు మనం పొందగలవచ్చు అని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేశారు. రైతు సోదరులందరూ వారి పొలములో పంటల నుండి వచ్చే అవశేషాలను చక్కగా సద్వినియోగం చేసుకొని భూసారాన్ని, వాతావరణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలరని, కాలుష్య నివారణను భూమి సారవంతంగా చేసుకోగలరని ఆశిద్దాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు 20 నిమిషాలు. ప్రసార వివరాలు ఈరోజు మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మరి ప్రసార వివరాలు వినబోయే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, ఇంకా 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సరవుతుంది. ఇందులో సూపర్ ఎల్నినోకి రైతులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బి లక్ష్మి గారు తెలియచేసి వివరాలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని రవికుమార్ గారు సమర్పిస్తున్నారు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రాన్ని ప్రసారమవుతుంది. అదేవిధంగా 8:00 అభిరుచి ఈ కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వినవచ్చు. ఇక అదేవిధంగా 8:15 పార్లమెంటు సమావేశాలపై సమీక్ష. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 8:30 జానపద సంగీత కార్యక్రమం. 8:45 ఇప్పట్లాగే ఇందులో 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్, ఇక 9:30 ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ మరియు హైదరాబాద్ కేంద్రాల నుండి ప్రసారమవుతాయి. ఇక 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 10:13 నుండి అల్నాటి మెటిగీతాలు మధురగీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం అనంతరం 11:10 మా ఈనాటి ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమంలో వివరాలు చూస్తే ఉదయం 5:52 వందే మాతరంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 భక్తి రంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతలు వింటారు. 6:40 డాక్టర్ ఏ హనుమంతప్ప వారు సుక్తి సుధ వినిపిస్తారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 ప్రభాత్ లారి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 7:30 డాక్టర్ నవీన్ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో కంటి డాక్టర్ నవీన్ నుకుల గారి సూచనలు వినవచ్చు. 7:58 డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ శ్రీను నాయక్ గారి సూచనలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంగని జనపద సంగీత కార్యక్రమం వినవచ్చు. సినీ రంగని కార్యక్రమం సరమవుతుంది. ఇక 9:00 హృదయ రాగాలు శీర్షికన శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు. 10:00 ఉద్భాతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం.
1: వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోల్డోవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11:00 లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతి దేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
2: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షో తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్హోనే ఆధునిక్ ఖతర్ కీ నీవ్ రఖీ. ఉన్హోనే భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
1: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 12:30 వరకు వాయిదా వేశారు. 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సైక్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచి పెట్టడంతో సభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో 12:00 వాయిదా వేశారు. అనంతరం 3:00 సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీటి అంశంపై సభలో ఈరోజు 6 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 50,49,00,000 మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314,00,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపై పరిమితులు, అనధికార మొబైల్ నెంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే పీటూపి, వ్యక్తి నుండి వ్యాపారికి పీటీఓ జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాల్డోవాలో పర్యటిస్తున్న రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోలోని స్టెఫెన్ సెల్మారేసీస్ ఫండ్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్టపతితో పాటు భారత్ మాల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మాల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మాల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మాల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మాల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మాల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మాల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సహోదర వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపై తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్థామ్ యాత్ర మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గడ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు

0: జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 56 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9, 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్ తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్ కు విశ్వసనీయమైన భాగస్వామ్యం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సెట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. ప్రస్తుత సూపర్ ఎలినో వాతావరణ పరిస్థితులకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జగిత్యాల వ్యవసాయ వాతావరణ విభాగ శాస్త్రవేత్త బి శ్రీలక్ష్మి గారు తెలియజేసిన వివరాలు.
1: రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది రాష్ట్రంలో ఋతుపవనాలను పునరుద్ధరించినప్పటికీ జిల్లాలో వర్షపాత లోటును మాత్రం పూర్తిగా తీర్చలేకపోతుంది. ప్రస్తుతం ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ మరియు పెద్దపల్లి జిల్లాలకు, అలాగే మధ్య తెలంగాణ మండలాలైన భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, ములుగుకి యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఇడుగాళ్ళు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో వాతావరణం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాల్లో తేమ శాతం ఉదయం 77 నుంచి 89% వరకు మరియు మధ్యాహ్నం తేమ శాతం 55 నుంచి 77% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుంచి గాల్లు సరాసరి గంటకు 13 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో మనకి సగటున వీచే అవకాశం ఉంది. మనకు జూలై 22వ తేదీ వరకు జిల్లాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో చెట్ల కొమ్మలు విరిగే అవకాశం కలదు. కావున ఆ సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండకూడదు. అలాగే దోసజాటి అంటే కుకుర్బిట్ పంటలు, తీగజాతి కూరగాయలకు బలమైన వెదురు కథలతో ఊతం ఇవ్వడంతో పాటు పండితులను బిగించండి. ప్రస్తుతము ఈ 2 రోజుల తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షం సూచన కలదు. దీని తర్వాత మనకి జూలై చివరి వారం వరకు లోటు వర్షపాతమే నెలకొనే అవకాశం ఉంది. అలాగే ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావంతో మనకి ఈసారి జూలైలో లోటు వర్షపాతము, అలాగే ఆగస్టు సెప్టెంబర్లో కూడా మనకి లోటు వర్షపాతమే నెలకొనే అవకాశం ఉంది. కావున రైతులు ప్రస్తుతం మనము వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే శ్రేయస్కరం. కాబట్టి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరికి ప్రత్యామ్నాయంగా తగిన వర్షపాతం అంటే 1 వారం రోజుల వ్యవధిలో 50 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే రైతులు తక్కువ నీటి వసతి కలిగిన పంటలను వేసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతము ఈ జూలై చివరి వరకు చూసుకున్నట్లయితే స్వల్పకాలిక మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను అంటే 90 రోజుల వ్యవధి కాల పరిమితి లాగా మొక్కజొన్న రకాలను, అలాగే వేరుశనగ, సజ్జ మరియు ప్రొద్దుతిరుగునైతే తేలికపాటి నెలల్లో జూలై చివరి వరకు వేసుకోవచ్చు. అలాగే రాగిని ఆగస్టు చివరి వరకు, బరువు నెలల్లో ప్రొద్దుతిరుగుడు పంటను ఆగస్టు చివరి వరకు వేసుకోవచ్చు. ప్రస్తుతం నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారును జూలై చివరి వరకు పోసుకోవచ్చు. వరిలో తడి లేదా పొడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవాలి. తడి పద్ధతినైతే 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపిన నీటిలో 1 కిలో విత్తనాలను 12 నుంచి 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత మండకట్టి విట్టుకోవాలి. పొడి పద్ధతిని ఎంచుకున్న రైతులైతే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం కలిపిన విత్తనాలను నేరుగా నారుమడిలో చల్లుకోవచ్చు. రైతులు RNR 15048 తెలంగాణ సోనా వరి రకానికి నారుమడిని జూలై నెలలో మాత్రమే, ముఖ్యంగా జూలై 10వ తేదీ నుంచి ప్రస్తుతం ఇప్పుడు నెలాఖరు వరకు వేసుకోవచ్చు. ఈ రకము కాంతి వ్యవధికి అంటే ఫోటో పీరియడ్కి సున్నితంగా స్పందించే స్వభావం కలిగి ఉండి ఆలస్య ఖరీఫ్ సాగులో మంచి దిగుబడి మరియు ధాన్య నాణ్యతను ఇస్తుంది. అలాగే వరి నాటు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG గుల్కలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. మొక్కజొన్న పరిస్థితికి వచ్చినట్లయితే తగిన వర్షపాతం నమోదైనట్లయితే రైతులు తక్కువ కాల పరిమితి 90 రోజుల కాల పరిమితి గల స్వల్పకాలిక మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను బోడెసాల పద్ధతిలో ఈ జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రైతులు ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఎరువులు యాజమాన్యం, పురుగు మందులు లేదా కలుపు మందులు పిచికారి మరియు తేలికపాటి అంత్యకృషి చేపట్టాలి. కత్తెర పురుగు ఆశించినట్లయితే 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయిట్ లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్ లీటర్ నీటికి కలిపి ముక్క సురుల్లో పోయాలి. ప్రస్తుతము ఈ ఎల్లినో పరిస్థితులకైతే మనము రైతులు మొక్కజొన్న వేసుకోవాలి అని అనుకుంటే ఈ మొక్కజొన్నను 2 వరుసల్లో అలాగే కంది 1 వరుసలో వేసుకున్నట్లయితే కొద్దిగా పంట ప్రయోజకవంతంగా మనకి అధిక దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పత్తి పంటను చూసుకున్నట్లయితే రైతులు జూలై 20 తర్వాత పత్తి విత్తడం చేయకూడదు. ఆలస్యంగా విత్తడం వల్ల పంట సరిగా స్థిరపడకపోవడం, చీడపీడల ఉధృతి పెరగడం మరియు దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. రైతులు ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎరువుల యాజమాన్యం, పురుగు మందులు లేదా కలుపు మందుల పిచికారీ చేపట్టాలి. రసం పీల్చే పురుగులు ఆశించినట్లయితే 1.5 గ్రామ్స్ ఎసిఫేటు లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రో లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎందుకంటే ఈసారి పొడి వాతావరణ పరిస్థితులు ప్రధానంగా నెలకొనే అవకాశమే ఉంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా పత్తి పంటలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఈ రసం పీల్చే పురుగుల నివారణను తప్పనిసరిగా చేపట్టాలి. అలాగే ఇప్పుడు బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం ఉంది కాబట్టి పంట ఎదుగుదల కొరకు 3019 లేదా 13045 ఎరువును 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఆకులపై పిచికారీ చేయాలి. ప్రస్తుతము ఈ కంది పంటను కూడా చూసుకున్నట్లయితే స్వల్పకాలిక కంది పంటనే రైతులు ఎంచుకోవాలి. పత్తి పంటలో వేసుకోవాలనుకున్న రైతులు పత్తిని 4 వరుసల్లో అలాగే కందిని 1 వరుస లేదా పత్తిని 6 వరుసల్లో కందిని 1 వరుసలో వేసుకోవచ్చు. అలాగే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు కంది పంటలో తేలికపాటి అంతర్కృషి చేపట్టాలి. దీనివల్ల నేలలో తేమను మనము సంరక్షించుకోవచ్చు. సోయా చిక్కుడు చూసినట్లయితే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడే తేలికపాటి అంతర్కృషి దీంట్లో కూడా చేపట్టాలి. పంట అవశేషాలతో మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమను కూడా సంరక్షించవచ్చు. తేమ ఒత్తిడిని తగ్గించేందుకు 10 గ్రాముల 13045 లేదా 3019 లీటర్ నీటికి కలిపి మనము ఆకులపై పిచికారీ చేయాలి. పొడి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తెల్లదోమ ఉధృతి ఎక్కువగా మనకి కనిపించే అవకాశం ఉంటుంది. ఇది తెల్లదోమ అంటే మనకి పల్లాకు తెగులు సోకే అవకాశం ఉంటుంది దీనివల్ల సోయా చిక్కుడులో. దీని లక్షణాలు గమనించినట్లయితే ఎకరాకు 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను రైతులు సోయా చిక్కుడు పంటలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం నెలకొంటున్న ఎల్లిన వాతావరణ పరిస్థితుల వల్ల మనకి లోటు వర్షపాతమే నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజ పంటలకు కూడా మొగ్గు చూపెట్టాలి. ముఖ్యంగా వేరుశనగ ప్రొద్దుతిరుగుడును దీన్ని కూడా రైతులు వేసుకోవచ్చు. ఇప్పుడు వేరుశనగ ప్రొద్దుతిరుగుడు వేసుకోవాలంటే 4 వరుసల వేరుశనగ 2 వరుసల ప్రొద్దుతిరుగుడును వేసుకున్నట్లయితే మంచి పంట దిగుబడి రావచ్చు. అలాగే కంది పంటతో ప్రొద్దుతిరుగుడు వేసుకోవాలనుకున్న రైతులు కందిని 1 వరుసలో ప్రొద్దుతిరుగుడును 2 వరుసల్లో వేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే చిరుధాన్యాలకు కూడా రైతులు ఈసారి ఆసక్తి చూపించాలి వేయడానికి. ఈ సజ్జ పంటను ఎంచుకున్నట్లయితే సజ్జను 4 లేదా 6 వరుసల్లో అలాగే స్వల్పకాలిక కందిని 1 వరుసలో వేసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చు. ఈసారి సూపర్ ఎల్నినో పరిస్థితులే నెలకొనే సూచన ఉన్నది కాబట్టి మనకు మనం ఎంచుకున్న పంటల్లో కీలక దశల్లో తప్పనిసరిగా నీటిని అందించాలి. ఈ కీలక దశలను చూసుకున్నట్లయితే వరిలో చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు మనకి ఇది పంట కీలక దశలు. ఎలాగైనా పంటలో 5 సెంటీమీటర్ల వరకు నీటిని ఉంచేలాగా పొలంలో చూసుకోవాలి, నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో. అందుకే నీటి వసతి కలిగి ఉన్నట్లయితేనే వరి వేసుకోవాలి, లేదంటే ఇతర పప్పు దినుసు, చిరుధాన్యాలు, నూనె గింజ పంటలకు మాత్రమే రైతులు ఈసారి వేసుకోవడం శ్రేయస్కరం. మొక్కజొన్నను చూసుకున్నట్లయితే పూతకు ముందు పూత మరియు గింజ పాలు పోసుకునే దశలు కీలకం. సో ఈ దశల్లో తప్పనిసరిగా నీటి తడిలు అందించాలి. సజ్జ పంటను చూసుకున్నట్లయితే పూత దశ మరియు గింజ కట్టే దశ కీలకము. కాబట్టి ఈ దశల్లో బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే తప్పనిసరిగా నీటి తడిలు అందించాలి. రాగి చూసుకున్నట్లయితే పూత దశ గింజ పాలు పోసుకునే దశని కీలకము. సోయా చిక్కుడు విత్తనం మొలకెత్తే దశ నుంచి పూత, కాయ అభివృద్ధి చెందు దశలు ఇవి కీలక దశలు. పెసర మినుములో పూత, కాయ తయారయ్యే దశలు పంట కీలక దశలు. కందిలో పూత, కాయ తయారయ్యే దశ కీలకం. కాబట్టి ఈ పంట కీలక దశల్లో తప్పనిసరిగా రైతులు నీటి తడులను అందించాలి, అప్పుడే తగిన పంట దిగుబడిని రైతులు పొందవచ్చు. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు మరియు నూనె గింజ పంటలకు తక్కువ నీటి వినియోగం ఉంటుంది. చూసుకున్నట్లయితే 300 నుంచి 450 మిల్లీమీటర్ల నీటి వినియోగమే దీనికి అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈసారి వరికి ప్రత్యామ్నాయంగా ఈ చిరుధాన్యాలు, నూనె గింజ పంటలను, అలాగే పప్పుదినుసు పంటలైన స్వల్పకాలిక కందిని వేసుకోవడం శ్రేయస్కరం. టమాటాను చూసుకున్నట్లయితే నాటిన మొక్కలకు కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు, నేలలో తేమను సంరక్షించేందుకు గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చింగ్ని ఉపయోగించాలి. దీన్ని టమాటా, వంగ మరియు మిరప పంటల్లో కూడా ఫాలో అవ్వచ్చు. వీలైన చోట కొత్తగా నాటిన మొక్కలకు 35 నుంచి 50% షేడ్ నెట్ లేదా తాత్కాలిక నీడను కల్పించాలి. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఈ ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టాలి. పాడి పశువులను ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సమయంలో ఆరుబయట మేపరాదు. పశువుల దానాను తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని ఎడల బూజు పట్టిన ఫంగల్ టాక్సిన్స్ ఉత్పన్నమవుతాయి. ఆ దానా తిన్న పశువుల్లో ఉత్పత్తి క్షీణించి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. పశువులను వర్షం పడిన తర్వాత ములకెట్టే తొలకరి గడ్డిపై అసలు మేపరాదు. ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నప్పుడు పాడి పశువులను చెట్ల కింద అసలు కట్టకూడదు. ముఖ్యంగా ఈ ఉరుములు మెరుపులు పిడుగులు పడే సూచన అందించినప్పుడు రైతులు తప్పనిసరిగా కొన్ని పాటించవలసిన సూచనలు ఉన్నాయి.

0: జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం కురిసినప్పుడు చెట్ల కింద తలదాల్చుకోకూడదు. విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలకు, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, సెల్ ఫోన్ టవర్లు, బోర్ పంప్ సెట్లకి దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే నీటిని కూడా సమయంలో వినియోగించకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పంట పొలాల్లో మొబైల్ ఫోన్లను వాడకూడదు. నల్లని మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పంట పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాల కిందనే తలదాల్చుకునేలాగా చూసుకోవాలి. ఒకవేళ వారికి అందుబాటులో ఏదైనా భవనం లేకపోతే తాము ఉన్న స్థావరంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను తమ చేతులతో మూసుకోవాలి. రైతులకి ఎప్పటికప్పుడు ఈ వాతావరణ సూచనలు, ముందస్తు వాతావరణ హెచ్చరికలు కావలసినట్లయితే మేఘదూత్ అనే మరియు మౌసం మరియు దామిని మొబైల్ యాప్స్ని తప్పనిసరిగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ దామిని మొబైల్ యాప్ ఏమో మనకి పిడుగులు పడే సూచనను ముందుగానే తెలియజేస్తుంది. ఈ హెచ్చరికను వినియోగించుకొని సురక్షితంగా ఉండొచ్చు. అలాగే మౌసంలో ఎప్పటికప్పుడు పూర్తి వాతావరణ సమాచారము ముందస్తుగా మనకి అన్ని మ్యాప్స్ రూపంలో కానీ యానిమేషన్ రూపంలో కానీ రైతులకి అందుబాటులో ఉంటాయి. అలాగే మేఘదూత్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే తమ పరిధిలోని 5 రోజుల ముందస్తు వాతావరణంతో అనుసంధానంగా ఈ వ్యవసాయ సలహాలను ఎప్పటికప్పుడు మనము రైతులకు అందిస్తున్నాము భారత వాతావరణ విభాగం నుంచి. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ దామిని, మౌసం, మేఘదూత్ మొబైల్ యాప్స్ను తప్పనిసరిగా తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలి.
1: ఇంతవరకు మీరు ప్రస్తుత సూపర్ ఎలినో వాతావరణ పరిస్థితులకు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పులాస జగిత్యాల వ్యవసాయ వాతావరణ విభాగ శాస్త్రవేత్త బి శ్రీలక్ష్మి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచన వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 26 నుంచి 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 77 నుంచి 89% మరియు మధ్యాహ్నం 57 నుంచి 77% మధ్య నమోదు కావచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆహార విజ్ఞాన శాస్త్ర కళాశాల అందిస్తున్న కోర్సులు మరియు వసతులు, ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు అసోసియేట్ డీన్ డాక్టర్ కె వెంకటరెడ్డి గారు అందించిన వివరాలు.
2: అందరికీ నమస్కారం. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్, నిజామాబాద్ జిల్లా. ఈ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ కళాశాలలో 4 సంవత్సరాల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుని అందిస్తున్నాము. ఈ కళాశాల 2015 స్థాపించబడింది. కళాశాల ద్వారా ఇప్పటికీ 7 బ్యాచ్లు గ్రాడ్యుయేట్ అయ్యాయి. సో ఈ కళాశాల ఇంటేక్ 82 విద్యార్థులను తీసుకుంటుంది. సో ఈ కళాశాలలో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చదివిన విద్యార్థులకి మంచి అవకాశాలున్నాయి. సో ఈ కళాశాల మన తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఒకే ఒక్క కళాశాల ఉంది. ఇది మన నిజామాబాద్ జిల్లా రుద్రూరు గ్రామంలో ఉంది. ఈ కళాశాలలో ప్రధానంగా మనకు 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫుడ్ బిజినెస్ డెవలప్మెంట్ మరియు ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్గా 5 విభాగాలుగా విభజించబడింది. సో ఇందులో ప్రధానంగా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి, ఫుడ్ క్వాలిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ రంగానికి అవసరమైన నిష్ణాతులను తయారు చేయడానికి ఈ కళాశాల ప్రధానంగా పనిచేస్తుంది. ఈ కళాశాలలో ఎన్నో సౌకర్యాలు ఇవ్వబడ్డాయి. సో విద్యార్థులు కావలసిన ల్యాబొరేటరీ సదుపాయాలు, స్మార్ట్ క్లాస్ రూము, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబొరేటరీ, మంచి లైబ్రరీ, స్పోర్ట్స్, గేమ్స్,

కల్చరల్ లిటరీ యాక్టివిటీస్కు సరిపోను వివిధ క్రీడా ప్రాంగణాలు, స్పోర్ట్స్ మెటీరియల్, గేమ్స్ మెటీరియల్ అన్నీ సమకూర్చబడ్డాయి. సో హాస్టల్స్ కూడా ఉన్నాయి, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా రెండు హాస్టల్స్ ఉన్నాయి. ఈ కళాశాల రీజనల్ షుగర్ కేన్ అండ్ రైస్ రీసెర్చ్ స్టేషన్ రుద్దూరు క్యాంపస్లో నిర్మించబడింది. మెయిన్ బిల్డింగ్ రోడ్డు పైనే ఉంటుంది. సో అందరికీ అందుబాటులో సౌకర్యంగా ఉంటుంది. సో విశాలమైన తరగతి గదులు, విశాలమైన ల్యాబొరేటరీస్, విశాలమైన స్టాఫ్ రూమ్స్తో మనకి ఇది అత్యాధునికంగా తీర్చిదిద్దబడింది. వైఫై సౌకర్యాలు మరియు మనకు అన్ని రకాల ల్యాబొరేటరీ పరికరాలతో ఈ కళాశాల మంచి విద్యను అందిస్తుంది. మన జిల్లా వాసులకు, మన తెలంగాణ వాసులకు ఇది ఎంతో అనుగుణంగా ఉండి మంచి విద్యావకాశాలను ఇవ్వడానికి ఎంతో తోడ్పడుతుంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ అనేది ఐసీఏఆర్ డీన్స్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది. విద్యార్థులు థియరీతో పాటు ప్రాక్టికల్లు చేస్తారు. మరి దాంతోపాటు ఎన్నో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ విజిట్స్ ఉంటాయి. తర్వాత ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళి 5 నెలలు వాళ్ళు అక్కడే ఉండి ఒక రియల్ టైం ఎక్స్పోజర్ వాళ్లకు వస్తుంది దాంట్లో. సో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని గడిస్తారు, నైపుణ్యత పెంచుకుంటారు. సో దీనివల్ల విద్యార్థి తన ఉద్యోగ నైపుణ్యతను పెంచుకోవడంతో పాటు ఒక పరిశ్రమకు స్థాపించడానికి కావలసిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సో అట్లాగే మన ప్రాజెక్టు వర్క్ అనే ఒక మంచి కోర్సు ద్వారా కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయడానికి, ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి మరియు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫుడ్ టెక్నాలజీ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలను ఇచ్చి ఆహార పారిశ్రామిక ఉత్పత్తికి మరియు ఉపాధికతకు మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో విధాల ఉపయోగపడుతుంది. ఇది ఫుడ్ టెక్నాలజీ రంగం ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందింది. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఈ రంగం పురోభివృద్ధి సాధిస్తుంది. రాబోయే అవకాశాలని మనం అందిపుచ్చుకోవడానికి ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ కోర్సు తర్వాత మనం ఎంటెక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే పీజీ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. దేశంలో అత్యున్నతమైన ఐఐటీస్లో కూడా చేరడానికి సహాయపడుతుంది. సో ఎన్నో ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో పీజీ డిగ్రీ చేసుకోవడానికి ఈ కోర్సు సహాయపడుతుంది. అట్లాగే అబ్రాడ్ వెళ్ళి ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా విద్యను అభ్యసించడానికి ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. ఈ కళాశాల విద్యార్థులు దాదాపుగా 80% కన్నా ఎక్కువగా ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఫుడ్ క్వాలిటీ అనలిస్ట్గా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్గా కూడా ఈ కళాశాల విద్యార్థులు ఉద్యోగం సంపాదించి అక్కడ రాణిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో అత్యున్నత స్థానాలు చేరుకుంటున్నారు. సో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్సుని చేసి ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా ఈ కోర్సులో చేరడానికి ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసి ఉండాలి ఇంటర్మీడియట్లో. దాని తర్వాత టీజీ ఎప్సెట్లో ర్యాంక్ కలిగి ఉండాలి. ఎంపీసీ ద్వారా వచ్చినట్టయితే కన్వీనర్ కోటా ద్వారా 15 సీట్లు ఉంటాయి. దాంట్లో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఆప్షన్ని పెట్టుకోవాలి. దాని ద్వారా అలాట్మెంట్ అయిన విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ తీసుకోవచ్చు. అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన పీజేటీఏయూ వెబ్సైట్లో మనకు అడ్మిషన్స్ అనే లింక్ ద్వారా ఈ అడ్మిషన్ ప్రక్రియ చూసి దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉన్నాయి. దాని ద్వారా అప్లై చేసుకుని అలాట్మెంట్ అయిన వాళ్ళు ఈ కాలేజీలో వచ్చి విద్యను అభ్యసించవచ్చు. ఈ అలాట్మెంట్ అనేది పూర్తిగా మెరిట్ ఉన్న విద్యార్థులకు మెరిట్ ద్వారానే జరుగుతుంది. అన్ని రిజర్వేషన్లు యూనివర్సిటీ నిర్దేశించిన ప్రకారం జరుగుతాయి. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతున్న ఈ ఫుడ్ టెక్నాలజీ రంగంలో రాణించడానికి ఈ విద్యను అభ్యసించి తమ నైపుణ్యాన్ని పెంచుకొని స్థిరపడవచ్చు. పాఠ్యపుస్తకాలకు అదనంగా ఈ కాలేజు ఒక విద్యార్థి సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలను అందిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్పంచుకుంటారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో ఒక 7 రోజులు విద్యార్థులు ఒక ఎంపిక చేసిన గ్రామంలో ఉండి వారి స్థితిగతులను, వారి అవసరాలను తెలుసుకుంటూ వారితో మమేకమై ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. దాంతో వారికి గ్రామీణ జీవనం, తర్వాత గ్రామీణ రంగంతో ఎలా మమేకం అవ్వడం, వాటి విలువలు అవన్నీ నేర్చుకుంటూ తమ అభివృద్ధికి దోహదం చేసుకుంటారు. అట్లాగే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం ఒక ఫిజికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. సో అట్లా

0: కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ కాలేజీలో ఎన్నో ఇన్స్ట్రక్షనల్ యూనిట్స్ స్థాపించబడ్డాయి. టర్మరిక్ ప్రాసెసింగ్ ప్లాంట్, బేకరీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ మొదలైనవన్నీ స్థాపించబడ్డాయి. వాటి ద్వారా విద్యార్థులు ఎన్నో అంశాలను నేర్చుకుని ప్రాక్టికల్గా చేస్తూ తమను తాము తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. కాలేజీలో సెమినార్ హాలు, కాన్ఫరెన్స్ రూము, ఒక ఆడిటోరియం కూడా ఉంది. సో వారికి కావాల్సిన కల్చరల్ లిటరరీ యాక్టివిటీస్ కూడా ఈ ఆడిటోరియం ద్వారా వారు చేసుకుంటూ వారు తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. మెస్ సౌకర్యం ఉంది. ఈ కళాశాలకు ICAR న్యూఢిల్లీ వారి అక్రిడిషన్ కలదు. చివరగా ముఖ్య గమనిక, MPC బైపీసీ విద్యార్థులకు PJTEE వెబ్సైట్ ద్వారా బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో అడ్మిషన్ కొరకు అప్లై చేసుకోవడానికి ఈ నెల 24 వరకు మాత్రమే అవకాశం ఉంది.
1: ఇంతవరకు మీరు ఆహార విజ్ఞాన శాస్త్ర కళాశాల అందిస్తున్న కోర్సులు మరియు వసతులు, ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు అసోసియేట్ డీన్ డాక్టర్ కె వెంకటరెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక పాట వింటారు.

0: మీరు విన్న పాటతో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్ చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరత్ చంద్ర గారు.
3: నమస్కారం అండి.
2: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
3: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1805 51 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని లేదంటే వీడియో తీసుకొని కూడా లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వారి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ శాస్త్రవేత్తలందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
2: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
3: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్ లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్ గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యను కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెనువెంటనే దాని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకు మించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతటా వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.
2: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయినాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
3: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి ఇక్కడ. సో అది పర్మనెంట్ గా ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
2: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
3: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు దాంట్లో, మాకు కాల్ ఆప్షన్ కూడా ఉంటది, నేరుగా మాట్లాడవచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది మేము రిజిస్ట్రేషన్ చేసిన వెను వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మీ డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదైనా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
2: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తున్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్ గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
3: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్ లో ఉంటుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము, తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మేట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
2: అయితే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
3: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదనేది మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
2: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకేనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగే అవకాశం ఉంటుందంట?
3: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
2: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలు ఏమైనా మనం నిర్దేశించబడిగిందా లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
3: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఇప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
2: ఒకసారి కిసాన్ సారథిలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడాను కేవీకేని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
3: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేసాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేసాడు, అంటే ఈ డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేసాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో మా డాష్ బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారద్ అనేది ఒక అదనపు ఆర్మ్ అని చెప్పుకోవచ్చు మనకి, ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటూ ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు. ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చవచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము. చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, పొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండే రెగ్యులర్ గా ఎప్పుడు మనకి వచ్చే పెస్ట్ గానీ డిసీజులు గానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతు సోదరులు పెంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్ గా మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
2: మహిళా రైతుల విషయం,
3: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్ గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్స్ నంబర్స్ డేటాబేస్ లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి, మనకు పూర్తి నంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు. మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాము, దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన అండి.
2: కిసాన్ సారథి యాప్ ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకు వెసులుబాటు కల్పించడం కానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్ లో ఉంటుందంటారా?
3: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేట్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గానీ వ్యవసాయం పరంగా గ్రామీణ అభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గానీ కలెక్టరేట్ ద్వారా గానీ లేదంటే ఐటీడీఏ గానీ ఇతర ఎన్జిఓలు గానీ చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మా నోటీస్ లో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అని మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకేలో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు. మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి భవిష్యత్తులో రియల్ టైం ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనం నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయవచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
2: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్ లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
3: నమస్తే.
1: మీరింత వరకు కిసాన్ సారథి యాప్, వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:00.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు దాటింది. ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ధర కోరిన తెలుగు సినిమా పాటలు. ముందుగా భైరవ్ దీపం, ఈ చిత్రం కోసం సంగీతం శ్రీనివాసరావు సంగీతాన్ని అందించగా ఎస్ జానకి బృందం ఆలపించిన ఈ పాటను వినిపించామని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ మరి వీరందరి కొరకపై ఈ పాట.

0: డాక్టర్ ఏ వనిత,
1: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
1: మోతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందుగా ఈ కొన్ని గమనికలు చూద్దాం. ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖాళీలవాడ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో గుండె నొప్పి, గుండె కవాటాల సమస్య గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపి కృష్ణ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో దగ్గు, దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. అదే రోజు అంటే గురువారం ఉదయం 8:00 వేదాక్షి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో సంతాన సఫలితకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ వర్ష దివ్య తేజ గారు తెలియజేశారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తర్వాత పాట చిల్లర దేవుళ్ళు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటకు కేవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ముప్పకాల్ మండలం రంజర్ల నుంచి 800 ఓంకార్, నిర్మల, లలిత, విఘ్నేత, రవి, జోగ, వినోద్, రమ్యశ్రీ. మరి వీరంతా కోరుతున్న ఈ పాట

0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: కార్యక్రమంలో ఇప్పుడేనండి, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి కోని రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. మరి వీరితో పాటు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, వనిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, మరి వీరంతా కొడుతున్న ఈ పాట మాతృదేవత ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించింది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ మన న్యూస్ ఆన్ ఎయిర్ ప్యా నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. సమయం 8:30 దాటింది. ఇప్పుడు విందాం జానపద రంజని కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు. ముందుగా ఈ పాటతో కార్యక్రమం ప్రారంభిద్దాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకిత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

సమర్పిస్తుంది స్వర్ణాషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

はい。

0: రచన స్వరకల్పన కె లక్ష్మణరావు. వర్ణి
1: ఎంతో ఎదిగానని సంబరపడిపోకు.

మీరుంటున్న ఈ పాటతో ఈ జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశం నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావాల్సింది కొద్ది క్షణంలో హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, ఇక 9:30 ప్రత్యేక కార్యక్రమాలు, 10 గంటలకు పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10:13 దాటింది. ఇప్పుడు వినండి అలనాటి మిట్టి గీతాలు, మధుర గీతాలు. ముందుగా 1981 విడుదలైన ఆకలి రాజ్యం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: Ay, baba. Tanana. పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దనిని దశ

పంతొమ్మిది వందల 1976లో విడుదలైన ఆరాధన ఈ చిత్రం కోసం ఎన్ఎస్ హనుమంతరావు సంగీత సమకూర్చగా మొహమ్మద్ రఫీ ఎస్ జానకితో కలిసి ఆలపించిన మధుర గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1964లో విడుదలైన ఆత్మబలం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ యుగల గీతం.

1971 విడుదలైన అమరదీపం ఈ చిత్రం కోసం రామకృష్ణ పి సుశీలతో కలిసి ఆలపించిన మధురగీతం అది. శ్రుతులు 103.8 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మధురగీతాల కార్యక్రమంలో ఇప్పుడు 1983 విడుదలైన అమరజీవి ఈ చిత్రం కోసం వేటూరు సుందరమూర్తి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ గీతం.

వినపట అంకురం 1972 విడుదలైన ఈ చిత్రం కోసం చిత్ర ఎస్వి వరసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం అది. మాదిరి గీతాల కార్యక్రమం ఎప్పుడు వినండి. నిరీక్షణ ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన ఈ గీతం.

విన్నపాట. 1981లో విడుదలైన పులిబిడ్డ ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1977లో విడుదలైన పంతులమ్మ ఈ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

విన్న ఈ చివరి పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.